ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 11వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 3వ తేదీ శనివారం. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు, ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు అని అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం. శ్రోతలకు శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

శైలపదే పరజాగృభజ పరిపాహి హదే అధి వెంకట శైలముదార మదే జనతాభిమతాధిగజానరదాది పరదేవత జాగతితాన్ నిగమై కమలాదజితాన్న పర

వెంకటేశరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశారథినా దర్శితౌ స్వరణౌ శరణం వ్రజేతి భూజోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు సమర్పణ. మెరుగు ప్రియాంక గారు.
1: మంచి మాట మనసును గెలుస్తుంది. మాట చాలా చిన్న పదం, కానీ మనిషి జీవితాన్ని మార్చగల శక్తి దానికి ఉంది. ఒక మాట మనసుకు ధైర్యం ఇవ్వగలదు. ఒక మాట కన్నీటిని తుడవగలదు. ఒక మాట మనసుల మధ్య దూరాన్ని తగ్గించగలదు. అదే ఒక కఠినమైన మాట సంవత్సరాల అనుబంధాన్ని కూడా దెబ్బతీయగలదు. అందుకే మన పెద్దలన్నారు, నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందని. మన దగ్గర డబ్బు లేకపోయినా పర్లేదు, పదవులు లేకపోయినా పర్లేదు, కానీ ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు మాటల్లో గౌరవం ఉండాలి, మనసులో మానవత్వం ఉండాలి. ఎలా ఉన్నారు అని ఒంటరిగా బాధపడుతున్న మనిషిని తాను ఒంటరివాడు కాదనే భావనను కలిగించగలదు. మన ఇంట్లోనే చూద్దాం, తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మాట్లాడితే వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నువ్వు ప్రయత్నించు, నీ వల్ల అవుతుంది అని నాలుగు మాటలు పిల్లవాడి జీవితంలో ఎంతో పెద్ద మార్పును తీసుకురావచ్చు. అదే నువ్వు పనికిరాని వాడివి అని పదే పదే చెబితే

0: మాటలు పిల్లల మనసులో ముద్రపడిపోతాయి. అందుకే పిల్లలను పెంచేది కేవలం ఆహారం మాత్రమే కాదు, వారి మనసును మార్చేది ఒక మంచి మాట. మన స్నేహంలోనూ ఇదే నిజం. మనకు కష్టాలు వచ్చినప్పుడు మన పక్కన నిలబడే స్నేహితుడి మాట ఒక పెద్ద ఓదార్పుగా మారుతుంది. నేనున్నాను, భయపడకు అనే మాటలో ఎంతటి ధైర్యం దాగి ఉంటుందో కష్టాల్లో ఉన్నవారికే తెలుస్తుంది. అందుకే మంచి మాటకు ధర ఉండదు, కాని దాని విలువ మాత్రం అపారం. ఒక పువ్వుని ఇచ్చినప్పుడు అది కొంతసేపటికే అందంగా ఉంటుంది, కాని ప్రేమగా పలికిన ఒక మాట మాత్రం ఎదుటి మనిషి జ్ఞాపకాలలో ఎన్నో సంవత్సరాలు నిలిచిపోతుంది. మాటంటే కేవలం శబ్దం కాదు, మన వ్యక్తిత్వానికి అద్దం. అందుకే పెద్దలు మాట తూటా కంటే పదునైందని చెప్పారు. తూట శరీరాన్ని గాయపరుస్తుంది, కాని మాట మనసును గాయపరుస్తుంది. శరీరానికైన గాయం కాలంతో మానవచ్చు, కాని మనసుకి తగిలిన మాట కొన్నిసార్లు జీవితాంతం గుర్తుండిపోతుంది. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒక పద్యంలో ఇలా అన్నారు: కోకిలమ్మ చేసుకున్న పుణ్యం వేమి, కాకి చేసుకున్న కర్మమ్మేమి, మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు లలిత సుగుణ జాల తెలుగు బాల. అంటే కాకి కోకిల ఒకేలా ఉంటాయి, కాని వాటి పలుకు వల్ల విలువ మారుతుంది. అలాగే మంచి మాటలు మాట్లాడడం వల్ల విలువ దక్కుతుంది. మన మాట దీపంలా ఉండాలి, అంటే చీకటిని పెంచేది కాదు, ఎవరి జీవితాల్లోనైనా ఒక చిన్న వెలుగును నింపేదిగా కావాలి. ఒక మాట నీడలా ఉండాలి, ఎండలో అలిసిన మనిషికి సేద తీరేదిగా కావాలి. మాట ఒక ఔషధంగా ఉండాలి, గాయాన్ని మరింత లోతుగా చెయ్యకుండా మనసుకు స్వాంతననిచ్చేదిగా కావాలి. చివరిగా ఒక్క మాట, మనిషి గొప్పతనం అతను ఎంత గట్టిగా మాట్లాడాడు అనేది కాదు, అతని మాటలు వలన ఎంతమంది మనసును గెలిచాడు అన్న దాంట్లోనే ఉంటుంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచిద్దాం, మాటల్లో మాధుర్యాన్ని నింపుదాం, మన మాటల్లో ఒక మనసుని గెలుద్దాం. ఎందుకంటే మంచి మాట మనసుని గెలుస్తుంది.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ మెరుగు ప్రియాంక గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం ఈనాటి కార్యక్రమంలో నీలి నలుగు వ్యాధి నివారణ గురించి తెలుసుకుంటారు.

గొర్రెల్లో వ్యాధులు అనేవి సర్వసాధారణం. కానీ వ్యాధుల గురించి తెలుసుకుని నివారణ చర్యలు పాటిస్తేనే నష్టపోకుండా ఉంటారు అంటున్నారు పశు వైద్యాధికారులు. నీలినాలుక వ్యాధి అనేది గొర్రెల్లో వచ్చే వ్యాధి. గొర్రెల్లో నీలినాలుక వ్యాధిని బ్లూ టంగ్ వ్యాధి అంటారు. మూతివాపు వ్యాధి, చొంగ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి ఒర్బీ వైరస్ అనే అతి సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్ వల్ల వస్తోంది. ఈ వ్యాధి క్యూలికాయిడ్స్ అనే దోమల వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అధిక వర్షపాతం ఉన్న సంవత్సరంలో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తోంది. నీలినాలుక వ్యాధి మందలోని సగం జీవాలకు సోకి 10% జీవాలు మరణిస్తాయి. ఈ వ్యాధి సోకితే గొర్రెల పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతారు. జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని నివారించవచ్చునని పశు వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. వ్యాధి సోకిన గొర్రెల్లో శరీర ఉష్ణోగ్రత 104 నుండి 108 డిగ్రీల వరకు ఉంటోంది. మూతి, పెదవులు, చిగుళ్లు, నాలుక, ముఖం, వాచి ఎర్రబడుతోంది. పుండ్లు ఏర్పడతాయి. చిగుళ్ల లోపలి భాగంలో వరితవుడు కణాల వంటి చిన్న చిన్న పగుళ్లు ఏర్పడతాయి. అందువల్లే నాలుక వాచి నీలిరంగుకు మారిపోతోంది. గిట్టల పైభాగం కరోనటో ఎర్రగా కందిపోయి వాచి చీము పట్టి నడవలేక కుంటుతూ ఉంటాయి. మేత తినకపోవడం వల్ల జీవాలు నీరసించి బరువు కోల్పోయి ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. మరి ఈ నీలినాలుక వ్యాధి నివారణ మార్గాలు తెలుసుకుని ఉండాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేసి నోటిని 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి బోరో

గ్లీసరిన్ పేస్టు పూయాలి. బోరోగ్లీసరిన్ పేస్టును పూయాలి. పశువైద్యాధికారి సలహాతో యాంటీబయాటిక్ మందులు, యాంటీ ఇన్సప్లమెంటరీ మందులు వాడాలి. మేత మేయక నీరసించిన గొర్రెలకు వరి నూకలు, రాగి జావతో గ్లూకోజ్ పొడి, కొంచెం ఉప్పు కలిపి త్రాగించాలి. నివారణ కోసం, ఈ వ్యాధి దోమకాటు ద్వారా వ్యాపిస్తున్నందున దోమల నివారణకు ప్రతి 10 రోజులకు ఒకసారి షెడ్ లోపల, బయట మలాదియాన్ వంటి క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలి. రాత్రివేళలో షెడ్ లోపల వేపాకు కాని, యూకలిప్టస్ ఆకు లేదా పిడకల్ని కాల్చి దోమల్ని నివారించుకోవాలి. నీలినాలుక వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాలు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. ఇండియన్ ఇమ్యునలాజికల్ కంపెనీ వారు రక్షా బ్లూ పేరుతో తయారు చేసిన టీకాలు లభ్యమవుతున్నాయి. ఈ టీకాలను గొర్రెలకు 2 మిల్లీమీటర్ల చర్మం కింద చేయాలి. ఈ టీకాలను జులై నెలలో గొర్రెలకు వేసినట్లయితే వ్యాధి ప్రబలకుండా నివారించుకోవచ్చు.

మీరింతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో నీలనాలుక వ్యాధి నివారణ గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మేము ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 రూపకం మనం మన పరివారం రూపకం వింటారు, 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు.

8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు, 8:35 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్ర గీతాలను వింటారు, 9:30 ఏకచిత్రగానం అనంతరం చిత్ర గీతాలను వింటారు, ఇక 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు.

12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్, 3:30 ఏకచిత్రగానం, సాయంత్రం 4:00 చిత్రగీతాలు, 5:45 జానపద గేయాలను వింటారు.

6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తల ప్రసారం, 6:30 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, రాత్రి 7:00 మార్కెట్ ధరలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలను వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ నైన్, 9:15 స్పాట్ లైట్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

రాత్రి 10 గంటలకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ప్రసార వివరాలు విన్నారు. ఇవి ఈ పూట మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాల కార్మికులతో వ్యక్తి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్టంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 50 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్దికి రాష్ట వ్యాప్తంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పట్టణ ప్రాంతాల్లో మీరు చూస్తే 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వడం, ఎస్టిపి ప్లాంట్లు పెట్టడం, పరిశుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయడం, చెత్తంతా కూడా రీసైక్లింగ్ గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకొక పక్క గ్రామాల్లో పల్లె పండుగ 3.0 ఉదయగిరిలో ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో 130 వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నాం.
0: రాష్ట వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకై హైదరాబాద్ లో ముఖ్యమంత్రి సమక్షంలో 3 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నవంబర్ 30వ తేదీలోగా కేంద్రీకృత వంటశాలల ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. వంటశాలల్లో ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత వంటి అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు సాంకేతిక ఆధారిత అనువర్తనాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ఉద్యాన రంగ అభివృద్దికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపుకు, మౌలిక వస్తువుల కల్పనకు అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు సుమారు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని మంత్రి పేర్కొంటూ,
2: 601 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ లో దగ్గరున్నాయి. రైతులు ఫలసాయాలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి రోడ్లు కావచ్చు, అదేవిధంగా చెక్ డ్యామ్స్ నిర్మాణం కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కావచ్చు, వీరికి అవసరమైనటువంటి హార్టికల్చర్ ఉపయోక్తాలకు కూడా మనం ఈ ప్రాజెక్ట్ లో చేసుకోబోతున్నాం. ప్రకాశం జిల్లాకి ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు రావడం, రైతులకి వ్యవసాయం లాభసారిగా రావాలనే లక్ష్యంతో ముందుకు పోవడం,
0: బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలీ పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవటం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3D సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు, 800 మంది పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు.

0: లో వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు 3 రౌండ్ టేబుల్ సమాపేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమాపేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాష్ట రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట వ్యాప్త అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో వరద ముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణాంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగర వీధుల్లో రేయింబవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద తీరడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. 7 పైగా విధులకు హాజరు కాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలకార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః భారతీయ విమానచాలకేన కెప్టెన్ స్మిత్ మఛార్ ఇత్యనేన సహ దూరభాష మాధ్యమేన సంవాదం కృతవాన్. సహ చాలకేన కృతస్య ఆక్రమణస్య ప్రతిరోధం కురవతా తేన ఫ్లై దుబై విమానే దుబైతః తల్ అవీవ నగరం ప్రతి గచ్చతాం 80+ యాత్రిణాం ప్రాణాః రక్షితాః. కెప్టెన్ మఛార్ ఇత్యనేన ప్రధానమంత్రిణే స్వస్య అనుభవస్య విస్తృత వివరణం ప్రదత్తం. సమమేవ ఘటనాక్రమే తస్మై సాహస కుతః ప్రాప్తమితి కథితం. ప్రధానమంత్రి తస్య సాహసం ప్రశంసితవాన్, తస్య శీఘ్ర స్వాస్థ్యలాభాయ శుభకామనాః చ అయచ్చత్.

0: श्रीमोदी अवदत् यत् सम्पूर्ण राष्ट्रं तस्य स्वास्थ्यलाभाय प्रार्थनां करोति। प्रधानमन्त्री अवोचत् यत् कैप्टन स्मितः साहसेन यथा समयं उचित निर्णयेन क्षमताया धैर्येण च जनानां प्राणान् अरक्षत्। प्रधानमन्त्री स्मितस्य साहसस्य प्रशंसां कुर्वन् अवदत् यत् देशः गर्वेण वक्तुं शक्नोति यत् भारतीयाः प्राणान् रक्षितुं स्वजीवनं संकटे स्थापयितुं सज्जाः भवन्ति। वार्तालापस्य समये भावुकः स्मितः अवदत् यत् प्रधानमन्त्री नरेन्द्रमोदी तस्य सर्वाधिकः आदर्शः अस्ति, अथ च प्रधानमन्त्रिणः दूरभाष संवादं प्रति गौरवानुभूतिः प्रकटिता।
1: आपकी हिम्मत ने, आपके धैर्य ने और आपकी सूझबूझ ने, यानी फ्रिक्शन ऑफ सेकंड में इतने निर्णय कर लिए आपने और इतने लोगों की जान बचाई और आज पूरा देश गर्व से कह सकता है कि हम हिंदुस्तानी जान लेने वाले लोग नहीं है, जान बचाने वाले लोग। और आपने अपने शरीर पे इतना बड़ा घाव हुआ, आप स्वयं जीवन और मृत्यु की लड़ाई लड़ रहे, उस समय भी आपने अपनी जीवन की परवाह नहीं की, सभी यात्रियों के जीवन की परवाह की। और सबसे बड़ी बात, 140 करोड़ देशवासियों का आपने मान बढ़ाया और इसलिए मैं हृदय से गर्व अनुभव करता हूं। मैं अपने आपसे सुनना चाहूंगा।
2: मेरे लिए बोल रहा था आप मेरे सबसे बड़े आइडल और
0: वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः अमेरिका देशस्य मिल्वोकी नगरे G20 वाणिज्य मंत्रीणां सम्मेलनस्य समापन दिने वैश्विक व्यापार विकृतिभ्यः निवारणार्थं WTO इत्यस्यानुरूपं कार्याचरणाय आह्वानम् अकरोत्। संरचनात्मक अतिरिक्त क्षमतायाः उत्पादनस्य च विषये प्रबदन् श्री गोयलः अवदत् यत् भारतं विश्वस्य द्रुतगत्या वर्धमाना बृहत् अर्थव्यवस्था अस्ति, यत्र देशीय याचनाधारित अर्थव्यवस्था 4.1 अरब जनानां सेवां करोति। सः अवदत् यत् भारतस्य विनिर्माण क्षमतया तस्य देशीय वैश्विक आवश्यकतां पूरयति, तथा च भारतस्य G20 अध्यक्षेन अभिधीयमानेषु क्षेत्रेषु संरचनात्मक अतिरिक्त क्षमता नास्ति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
3: करस्पर्शेन सद्यः वार्ता प्राप्तये एक्स पटले HAIR न्यूज अलर्ट्स इत्यनुसरन्तु। आकाशवाणी समाचार इति व्हाट्सएप वाहिन्या च सह संयुज्यन्ताम्।
0: केन्द्रीय पत्तन नौवहन जलमार्ग मंत्री सर्बानन्द सोनोवालः ह्यः भारतीय नौवहन निगमं भारतं स्वावलम्बीकर्तुं नौकायान निर्माणस्य समुद्रीय क्षमतायाः च वैश्विक स्पर्धात्मकतायां च प्रमुखां भूमिकां निर्वोढुम् आह्वयत्। पंजाब राज्य सीमा सुरक्षा बलेन ह्यः तरनतारन क्षेत्रे द्वौ पाकिस्तानी अवैधजनौ मारितम्। BSF इत्यस्यानुसारं ते अवैधरूपेण सीमायां प्रति आगतवन्तः। एशियन गेम्स क्रीडा महाकुंभे ह्यः भारतीय मुष्टामुष्टि क्रीडकैः मल्लस्पर्धिभिः धनुर्धरैः च स्वर्ण पदकानि 6 पदकानि विजितानि इति वार्ताः।
4: आकाशवाणी श्री CH नरहरि అందించిన సంగారెడ్డి జిల్లా సమాచారాలకు వింటారు।
5: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో లోదా సామాజిక వర్గం ప్రజల సామాజిక ఆర్థిక విద్యా వృత్తి జీవన పరిస్థితులను తెలుసుకునేందుకు సంగారెడ్డి జిల్లా కడప్పల్ గ్రామ రైతు వేదికలో నిజాంపేటలోని రైతు వేదికలలో BC కమిషన్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు। తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి నిరంజన్, కమిషన్ సభ్యులు రాపూలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, డాక్టర్ బాలలక్ష్మి, BC సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ లోధా సామాజిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలు స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు। రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి తక్కువ నీటి వినియోగంతో మెరుగైన దిగుబడులు అదనపు ఆదాయం పొందేలా పంటల మార్పిడిని ప్రోత్సహించాలని సంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి పి సోమేశ్వరరావు సూచించారు। సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పైడిగుమ్మల్ గ్రామంలో వెదురు సాగుపై అవగాహన సదస్సుతో పాటు ఆయిల్ పామ్ సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు। ప్రభుత్వ ప్రోత్సాహకాలు రాయితీలు పంటల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు। ఆయిల్ పామ్

0: విస్తీర్ణ కార్యక్రమంలో భాగంగా రైతులకు 90% రాయితీతో ఆయిల్ పామ్ మొక్కలు అందిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి సోమేశ్వరరావు తెలిపారు. మొదటి 4 సంవత్సరాల వరకు అంతర పంటల సాగు, పంట నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఎకరానికి 4,200 రూపాయల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వివరించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం సుమారు 4,994 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి స్థానిక అవసరాలు, వనరులు, మౌలిక వసతులు, సమగ్ర అభివృద్ది ప్రణాళికను రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు సూచించారు. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్దితో పాటు నీటి భద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి అవకాశాలు, ప్రకృతి విపత్తుల ప్రభావాలను తగ్గించే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో ఉపాధి హామీ పనుల గుర్తింపు, నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసుల పరిష్కారంపై కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సిద్దిపేటలో మొబైల్ కోర్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణకు సూచించారు. సంగారెడ్డి పట్టణంలోని బసవేశ్వర విగ్రహం నుంచి ఎల్ఐసీ కార్యాలయం వరకు హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి బైపాస్ రోడ్డు అభివృద్ది కోసం తాను 18 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి నష్టం కలగకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఎలాంటి కూల్చివేతలు లేకుండా 50 అడుగుల రోడ్డును అభివృద్ది చేయవచ్చని, దీనివల్ల ప్రజల ఇళ్లు, దుకాణాలు, మెట్లు తొలగించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్లో పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ సీజన్లో 357,246 ఎకరాల్లో పత్తి సాగు కాగా, సుమారు 316,520 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్కు 8,667 రూపాయలుగా నిర్ణయించారని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలను వైద్య విద్య, వైద్య సేవలు, మౌలిక వసతుల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అభివృద్ది చేస్తామని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల ప్రాంగణంలో 1.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన బాస్కెట్ బాల్, క్రికెట్, కబడ్డీ కోర్టులు, ఓపెన్ క్రికెట్ గ్రౌండ్ ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం వైద్య విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. రాష్టంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆసుపత్రుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
1: శ్రీ సిహెచ్ఈ నరహరి నుంచిన సంగారెడ్డి జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సివి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్టపతి

దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్పూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్టపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ, ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్దారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్దారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేళం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటోఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో బ్యారెళ్ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయ సమీక్షకు లోబడి యాంటీ డంపింగ్, కౌంటర్ వైలింగ్ సుంకాలతో సహా డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన చర్యల ద్వారా వాణిజ్య వక్రీకరణలను పరిష్కరిస్తామని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన SCI 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభం సమయంలో SCI పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

జోధ్పూర్ ఆతిథ్యమిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్ కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది వ్యవసాయం మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాలలో మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మీనోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్పూర్తిదాయకమైన ఆట తీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్టపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం, మహిళలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ్ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత సంస్కృతి, నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

మానవ పరిణామం ఆగిపోయిందని కొందరంటున్నారు. ఆగిపోలేదు. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మనిషి పరిణామం చెందుతున్నాడని ఇంకొందరి అభిప్రాయం. ఇంతకు ఏది వాస్తవం? మానవుడు నైతికంగా, మేధోపరంగా మరింత ఉన్నతంగా అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవమే. అయితే అతడు జన్యురాశిలోనూ జీవపరమైన మార్పులు ఇంకా చోటు చేసుకుంటున్నాయా అని అడిగితే చెప్పడం అసాధ్యమే. మరి మానవుడిలో చెప్పుకోదగిన జీవ

0: పరిణామం ఏనాడో ఆగిపోయింది. విభిన్న జాతులుగా వేరుపడి భూగోళం మీదకి వ్యాప్తి చెందడానికి పూర్వమే బహుశా 50,000 నుంచి 1,00,000 సంవత్సరాల క్రితం పరిణామ క్రియ నిలిచిపోయింది. కాబట్టి ఆయా జాతులు, ప్రాంతీయ జనాభాలు రూపాల్లో, రంగుల్లో మార్పులతో కనిపించిన వాటి మధ్య జీవపరంగా వైవిధ్యం సంభవించలేదు. మానవ పరిణామం 50,000 ఏళ్ల క్రితం సంభవించిందన్న అభిప్రాయాన్ని తోసిపుచ్చడానికి కావలసినన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు తాజాగా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం మనం పరిణామ దశలోనే ఉన్నామని చెప్పడం సహేతుకమే అవుతుంది. మరి
1: మెదడు అభివృద్ధిలో పాలుపంచుకునే రెండు జన్యువులు ఇటీవల మానవ చరిత్రలోనే ఆవిర్భవించి శరవేగంతో ప్రపంచ వ్యాప్తంగా మానవ జనాభాను చుట్టేశాయి. వీటిలో ఒకటి 14,000 నుండి 60,000 ఏళ్ల క్రితం పుట్టింది. ప్రస్తుతం ఇది 70% మంది ప్రజల్లో కనిపిస్తుంది. ఏఎస్పిఎన్ జీన్ వెరియంట్ అయిన రెండో దాని వయస్సు 500 నుండి 14,000 ఏళ్లే ఉంటుంది. అంటే నిన్న లేదా మొన్న పుట్టినట్లు లెక్క. ఈ రెండు జన్యువుల విధులేమిటో స్పష్టంగా ఇంకా గుర్తించలేదు. చింపాంజీ జన్యుపటంలోని అన్ని జన్యువులను గుర్తించడం పూర్తయింది. కాబట్టి ఈ బంధువు నుండి విడిపడిన తర్వాత గడిచిన 70,00,000 ఏళ్లలో మనలో ఏ జన్యువులు మార్పులు ఎప్పుడు ఎలా జరిగింది ఒకటొకటిగా ఇక బయటకు వస్తాయి. జన్యు మార్పులు మానవజాతి పరిణామంలో ఎలాంటి పాత్ర పోషించాయో కూడా పరిశోధకులు ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఇప్పుడుంది.
0: ఇప్పుడు ఒక చిత్రగీతం విన్నాం.

మానవ పరిణామం ఇంకా కొనసాగుతుందని బయటపడటం పలు ప్రశ్నలు రేకెత్తిస్తుంది. వీటిలో కొన్ని ప్రశ్నలు ఇబ్బంది కలిగిస్తాయి, భయపెడతాయి. ఉదాహరణకి

1000 ఏళ్ల తర్వాత మన జాతి ఎలా కనిపిస్తుంది? అసలు పరిణామం అంటే ఏమిటి? కాలక్రమంలో ఒక జాతి జన్యురాశిలో వచ్చే మార్పులు మామూలుగా అర్థంలో చెప్పుకోవచ్చు. ఈ మార్పు జాతి మనుగడకు తోడ్పడే విధంగా జరుగుతుంది. ఈ నేచురల్ సెలెక్షన్ ఒక జీవ జాతిలోని ముడి జన్యు పదార్థాన్ని ప్రకృతి ఆ జాతి మనుగడకు అవసరమైన జన్యువులుగా మలుచుకుంటుంది. ఇవి జన్యు ఉత్పరివర్తనాలు. మన జన్యు పదార్థం నేచురల్ సెలెక్షన్ కు అతీతమైంది కాదు. మన జన్యువులు ఈ రకమైన ప్రయోజనాత్మకమైన ఎంపికకు లోనై ఉత్పరివర్తనం చెందుతాయి. కాని మానవుడికి ఇప్పుడు కూడా ఇలాంటి నేచురల్ సెలెక్షన్ ఒత్తిళ్లు ఉన్నాయా, అవి అతడి మీద పనిచేస్తున్నాయా అనేది ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మానవుడు నేచురల్ సెలెక్షన్ దశను దాటిపోయాడు. కార్యక్రమంలో మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక సినిమా పాట విన్నాం.

0: సంస్కృతి సైతం నేచురల్ సెలక్షన్ కు చోదక శక్తిగా ఉపకరిస్తూ ఉంటుందని ఒక అభిప్రాయం ఉంది. సంస్కృతికి జన్యువులకు మధ్య సానుకూల సమాచార సంగ్రహణ ఉండేదని, అది ఇప్పటికీ ఉందని, ఫలితంగానే అతి విలక్షణ మానవ మైండ్ అనూహ్యంగా పరిణామం చెందింది అనేది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆధునిక ప్రపంచంలో ఏ ఒక వ్యక్తి అన్ని పనులను చేయలేడు. ఇతరులు చేయని లేదా బాగా చేయలేని పనిలో నిష్ణాతులు కావడం ఒక వ్యక్తికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు ప్రత్యేక నైపుణ్యాలతో అభివృద్ది చెందుతారు అంటే, ఒక్కో పని ఒక్కో జన్యువును ఎంపిక చేసుకుంటూ ఉండవచ్చు. అంటే మనం నైపుణ్యపరంగా పరిణామం చెందుతూ ఉండి ఉండాలి.
1: ఎవరి జన్యువులు సమకాలీన పర్యావరణంతో అత్యుత్తమంగా సర్దుకుపోతాయో అలాంటి వారే మనగలిగి పునరుత్పత్తి సాగిస్తారు. ఈ పద్ధతిలో నేచురల్ సెలక్షన్ సూత్రం పనిచేస్తుంది. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో మనుగడ అనేది ఇప్పుడు జన్యువుల మీద ఆధారపడి లేదు. 500 ఏళ్ల క్రితం పరిణామ క్రమంలో ఇది నిన్నటితో సమానం. ఇప్పుడు అవకాశం 99% పైగా. ఇప్పుడు అందరికీ పునరుత్పత్తి క్రియలో సమాన అవకాశాలున్నాయి. మధ్యయుగాల్లో ధనికులే ఎక్కువగా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు. సమాజంలోని అట్టడుగు వర్గాల వారిని నిర్బంధంగా సైన్యంలోకో మత ప్రచారక ముఠాలలోకో పంపించేవారు. కాబట్టి మన పూర్వీకులు వ్యవసాయదారులుగా ఉన్న కాలంలో పోల్చితే మారిన సామాజిక పరిస్థితుల్లోకి నేచురల్ సెలక్షన్ పాత్రలో 70% పడిపోయింది. జీరో స్థాయికి మాత్రం లేదు. ఇప్పటికీ మనుగడ మీద, పునరుత్పత్తి మీద జన్యువులు తమదైన ప్రభావం కనబరచగలవు. కొత్త వ్యాధులను ప్రతిఘటించే శక్తి ఇవి ప్రసాదించగలవు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో CCR5 3-2 అనే జన్యువు ఉనికి పెరుగుతుంది. HIV 1 ఇన్ఫెక్షన్ నుంచి ఇది కొంత రక్షిస్తుంది.
0: మరొక చిత్రగీతం.

0: తగ్గనే.
1: ఒక జన్యువు జనాభాలో ఎందుకంత ఎక్కువగా కనిపిస్తుంది అనేదానికి నేచురల్ సెలెక్షన్ ఒక్కటే కారణం కాకపోవచ్చు. సెక్సువల్ సెలెక్షన్ కూడా అందుకు చోదక శక్తి అయి ఉండవచ్చు. మానవ పరిణామం రేటు వేగం పుంజుకుంటుంది. సెక్స్ పరంగా కోరుకునే లక్షణాల ఎంపిక పరిమాణాన్ని వేగవంతం చేస్తుంది. ఒక ప్రాంతం నుంచి వేరే దేశం నుంచి వేరే ప్రాంతానికి దేశానికి వలస వెళ్లడం పెరిగిపోతుంది. ఫలితంగా విభిన్న సాంస్కృతిక వర్గాల మధ్య సంపర్కం జరుగుతుంది. దీనివల్ల జన్యువుల పునరేకీకరణ అసాధారణ స్థాయిలో జరుగుతుంది.

తనలాంటి వారినే కలుసుకుని వారి ద్వారా పిల్లలు కనే అవకాశాలు గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. తెలివితేటలు, వ్యక్తిత్వ లక్షణాలు, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఆకర్షణీయత, ఇలా తాము ఏ లక్షణాన్ని ఇష్టపడతామో అలాంటి వారితో మీటింగ్ చేయడం నేటి ఉన్నత విద్య, పఠనీకరణ, సింగిల్స్ ప్రకటనలు, ఇంటర్నెట్ల వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి మొత్తం మీద చూస్తే ప్రయోజనదాయకమైన జన్యు ఉత్పరివర్తనాలకు అత్యధిక అవకాశం ఉంది. సంతాన నియంత్రణ, పునరుత్పత్తి టెక్నాలజీలు కూడా వర్గీకృత అనుబంధాలకు దోహదపడతాయి. మానవ పరిణామం మీద వీటి ప్రభావం పడుతుంది. జన్యు ఇంజనీరింగ్ సర్వసాధారణమైతే ప్రభావం మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. వచ్చే 1000 సంవత్సరాలలో మన జన్యు పటలం ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకుని అలా మార్చుకునే మార్గాలు వస్తాయి. అప్పుడు పరిణామం పూర్తిగా కొత్త నియమాల ప్రతిపాదికన జరుగుతుంది. మానవ పరిణామాన్ని సోషియో సెక్సువల్ కారణాలు కాకుండా ఇదే నియంత్రిస్తుంది. మరొక పాట విందాం.

0: తమకు వ్యక్తిగతంగా నచ్చని లక్షణాలు తమ పిల్లల్లో కనబడకుండా తల్లిదండ్రులు ఈ టెక్నాలజీ ద్వారా ప్రయత్నిస్తారు. మానవ జన్యురాశిపై దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. అయినా అందరూ కోరుకునే కొన్ని గుణగణాలు లక్షణాలు వ్యాప్తి చెందడానికి జన్యు పరిజ్ఞానం దోహదపడుతుంది. వచ్చే 1000 సంవత్సరాలలో ప్రజలు అందచందాలతో శోభిల్లుతారు. శారీరక సౌష్ఠవం తెలివితేటలు కలిగి ఉంటారు. ఆరోగ్యం వారి సొత్తవుతుంది. భావోద్వేగాల పరంగా స్థిరత్వం సాధిస్తారు. హానికర ఉత్పరివర్తనాలను జన్యు పరిజ్ఞానంతో 40 తరాల పాటు వడగడుతూ పోవడం వల్ల ఇది సాధ్యమవుతుంది.
1: ఇంకా కొందరి అంచనాల ప్రకారం టెక్నాలజీతో కలిసిపోయి మనుషులు సైబోర్గులుగా మారుతున్నారు. జీవ పరిణామానికి అప్పుడు అర్థం ఉండదు. వీటన్నింటికీ ఆధారంగా మానవుడు ఇప్పటికీ పరిణామం చెందుతున్నాడు.

అని అది అతివేగంగా జరుగుతుందని అనుకోకుండా ఉండలేము. ఏమైనా మానవుడు అసలైన పరిణామం అంతా కాలేదు, ఇది ఆరంభం మాత్రమేనని కొంతమంది శాస్త్రజ్ఞులు గట్టిగా విశ్వసిస్తున్నారు. మరి మీరేమంటారు?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరింతవరకు మనం మన పరివారం రూపకం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు.

వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పగడ్బందీగా పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వానాకాలం ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ డి వేణుగోపాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు మాట్లాడుతూ, జిల్లాలో వానాకాలం సీజన్ లో సుమారు 1,28,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 1,24,119 మెట్రిక్ టన్నుల సన్నరకం, 3,881 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 190 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవసరాన్ని బట్టి అదనపు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో అందే విధంగా చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ వివరించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు 2,461 రూపాయిగాను, సాధారణ గ్రేడ్ ధాన్యానికి 2,441 రూపాయి మద్దతు ధర నిర్ణయించినట్టు తెలిపారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 150/48, హెచ్ఎంటి సోనా శ్రీరామ్ సెగ్మెంట్లు, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 77/15 అనే 7 రకాల సన్నబడ్లకు ఈ బోనస్ వర్తిస్తుందని తెలిపారు. దీంతో సన్నరకం ధాన్యానికి క్వింటాలకు మొత్తం 2,961 రూపాయల వరకు లభించేలా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన వసతులను సమకూర్చాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ధాన్యం అక్రమంగా తరలివచ్చే అవకాశాలను పూర్తిగా అరికట్టేందుకు సరిహద్దుల్లో పటిష్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అన్నపరెడ్డిపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ గారు మంగళవారం విస్తృతంగా పర్యటించి భూ రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు గురుకుల విద్యా సంస్థల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా నరసాపురం గ్రామ పరిధిలో కొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ అనంతరం అన్నపరెడ్డిపల్లి మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల, తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న వసతులు, ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు అందించేందుకు సిద్దంగా ఉన్న ఆహారాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారికి అందుతున్న అల్పాహారం, ఇతర పదార్థాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవపల్లి మండలంలోని కారుకొండ రామవరం బౌద్ద గుహల వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించారు. జిల్లా పర్యాటక నోడల్ అధికారి శ్రీమతి బి అనూష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డిఆర్డీఏ శ్రీమతి ఎం విద్యాచందన ముఖ్యాతిథిగా హాజరయ్యారు.

బాధ్యతాయుతమైన పర్యాటక సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, సుస్థిర పర్యాటక ప్రాధాన్యతను ప్రధానంగా వివరించారు. కారుకొండ రామవరం బౌద్ధ గుహలు, అక్కడ బౌద్ధ సాంస్కృతిక నిర్మాణాల చారిత్రక ప్రాధాన్యత, వాటి పరిరక్షణ ఆవశ్యకతపై బుద్దిస్ట్ సొసైటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా స్వచ్ఛత హే సేవ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. చారిత్రక సాంస్కృతిక వారసత్వక ప్రదేశాలను కాపాడుతూ పర్యాటక అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని సందర్భంగా వారు గుర్తు చేశారు. రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ విద్యా సంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. సోమవారం రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యతో పాటు వారికి అందుతున్న మౌలిక వసతులపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సాధించాలని అన్నారు. కలెక్టర్లు క్రమం తప్పకుండా రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. జిల్లాలో సర్ 2026 ప్రక్రియలో పెండింగ్ లో ఉన్న నోటీసుల డెలివరీ, పత్రాల సేకరణ, ఫామ్ 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, తహసీల్దార్లతో ఎస్ఆర్ఐ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 5,858 నోటీసులు సర్వ్ చేయాల్సి ఉండగా 5 రోజులకు పైగా పెండింగ్ లో ఉన్న 132 నోటీసులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. నోటీసుల డెలివరీలో భద్రాచలం, పాల్వంచ, మనుగూరు, పినపాక, అసూర పేట ప్రాంతాలలో పెండెన్సీపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. భద్రాచలంలో 1,260, పాల్వంచలో 872, మనుగూరులో 716, పినపాక పరిధిలో 804, అశ్వరాపేటలో 504 నోటీసులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు వివరించారు. భద్రాచలంలో పెండింగుల సంఖ్య అధికంగా ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించి నోటీసుల డెలివరీని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి అవసరమైన పత్రాలు సేకరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సింగరేణి మెడికల్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమంలో భాగంగా సింగరేణి ఆసుపత్రి సిబ్బంది హృదయ సంబంధ వ్యాధులపై ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ గుండె జబ్బులపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా 2000 నుండి సెప్టెంబర్ 29 ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది హృదయ స్పందనను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి అనే నినాదంతో అంతర్జాతీయ హృదయ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అత్యవసర సమయాలలో చేసే సిపిఆర్ పై సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. కొబ్బరిలో అంతరపంట సాగుతో రైతుకు మేలు జరుగుతుందని అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు శ్రీమతి నీలిమ తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలను మంగళవారం సందర్శించారు. కళాశాల ప్రాంగణంలో సాగులో ఉన్న కొబ్బరి, అంతరపంటలైన పసుపు, చిలగడదుంప, కోకో, అరెకా ఫారం, జాజికాయ, అరటి లాంటి పంటలను పరిశీలించారు. భూమిలో ఏ పోషక పదార్థాలు ఎంత మోతాదులో వేస్తే పంటకు ఉపయోగపడతాయో వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, రైతులకు ఉపయోగపడే విధంగా సమాచారాన్ని చేరవేయడంలో డీలర్లు ముఖ్య పాత్ర పోషించాలని అధికారులు సూచించారు. తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్ విద్యుత్ సంస్థలు రాష్టస్థాయి క్రీడా పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళల జట్టు ఓవరాల్ రన్నర్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ సందర్భంగా ఖమ్మం సర్కిల్ కార్యాలయంలో మహిళా జట్టు సభ్యులను సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసాచారి, ఎస్ఏఓ జి శ్రీధర్లు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే క్రీడా పోటీల్లో ఇదే విధమైన క్రీడా స్ఫూర్తితో, ఉత్సాహంతో ఆడి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అటవీ సంరక్షణను నిర్వహించాలనే లక్ష్యంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీ సిద్ధార్థ విక్రమ్ సింగ్ అన్నారు. కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అటవీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేవలం సమాచారం సేకరించే కేంద్రం కాదని, అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు తక్షణ చర్యగా మార్చే కీలక వ్యవస్థ అని స్పష్టం చేశారు. పాల్వంచ మండల స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రీడా పోటీలు మంగళవారం

0: ముగిశాయి. లక్ష్మీదేవిపల్లి పంచాయతీ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో చివరి రోజు పోటీలు జరిగాయి. ఎంఈఓ శ్రీ రామ్మూర్తి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలకు బాలురు 500 మంది, బాలికలు 460 మంది హాజరయ్యారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలకు మొత్తం 36 మంది ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ పోటీలకు 60 మందిని ఎంపిక చేసినందుకు వారికి అభినందనలు తెలిపారు. క్రీడాకారులు మరింత నైపుణ్యాన్ని ప్రదర్శించి అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో రాణించాలని ఎంఈఓ ఆకాంక్షించారు. ప్రాంతాలు వేరైనా ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, మాట్లాడే భాష విధానం ఒకటేనని, ప్రాంతాన్ని బట్టి భాషలు వేరైనా అర్థం మాత్రం ఒకటిగానే ఉంటుందని భద్రాచలం శాసనసభ్యులు శ్రీ తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం గిరిజన భవనంలో జరిగిన గోండి కోయ నిఘంటు వర్క్ షాప్ కార్యక్రమంలో ITDAPO శ్రీ బి రాహుల్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, భారతదేశంలో గోండి కోయ భాష ప్రామాణికలు, సాంస్కృతి, సాంప్రదాయాలు చాలా పురాతనమైనవని, ఈ భాషకు అధికారికంగా గుర్తింపు తీసుకురావడం కోసం 2014 జూలై 7 నాడు హైదరాబాద్ లో వర్క్ షాప్ నిర్వహించి 2017 సంవత్సరంలో కేంద్రానికి నివేదిక పంపించడం జరిగిందని తెలిపారు. భాషను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి అంటే ప్రాంతాలను బట్టి ప్రాచీన కాలం నాటి భాషా మూలాలను, పదాలు, అక్షరాలను గుర్తించి 12 రాష్ట్రాలలో ఉన్న గిరిజన తెగలు అందరూ ఒకే తాటిపై నడిస్తే తప్పనిసరిగా మన భాషకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ముగిసిన రాష్ట జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెట్లు సత్తా చాటారు. మొత్తం 26 పథకాలు సాధించి జిల్లా పేరు రాష్ట స్థాయిలో నిలబెట్టారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ కె మహీధర్ గారు తెలిపారు. ఇందులో 12 బంగారు పథకాలు, 8 రజత, 6 కాంస్య పథకాలు ఉన్నాయని తెలిపారు. పథకాలు సాధించిన విజేతలను వారు అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ శాఖ, సింగరేణి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ తరగతులను గురువారం కొత్తగూడెంలోని ఐఎంఏ హాల్లో జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు 60 పనిదినాల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నామని, వివిధ అంశాలలో నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు. శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరై అధ్యాపకులు అందించే సూచనలు, శిక్షణను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరింతవరకు జిల్లాలో గత వారం సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం విందాం.

ఆకాశవాణి కథకటం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మాన్యూస్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Anuja. The front page news of all the dailies today is on the historic hockey and archery wins in the Asian Games in Japan, with Indian hockey team celebrating the win to qualify for the Los Angeles Olympics. The Times of India headline says, "Poor gold, India equals its best day at any Asian with haul of six." Recounting the mid-air incident, PM Modi shares unforgettable conversation filled with pride and emotion with hero pilot who saved lives on social media platform X, cites the Statesman. Hindustan Times refers to the Russian President Putin hailing Prime Minister Modi having very good ideas aimed at mutually acceptable solution for ending Ukraine war. In a move to standardize official cartography and enhance public awareness of the sensitive border region, India adds 28 sites in Ladakh to official map, states the Asian Age. And finally, the Pioneer writes, Vande Bharat Express sets 100 km per hour record over the highest and first cable stayed Chenab Railway Bridge. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. India calls for WTO-compliant measures to address trade distortions, dumping and predatory pricing. G7 countries agree to release 100 million barrels of diesel and crude oil as prices climb record high in United States. United Nations welcomes India's Green Energy Corridor Phase 3, says it will strengthen India's position as global leader in solar energy. Union Cooperation Minister Amit Shah to lay foundation stone for 255 crore rupees dairy plant in Ujjain today, with processing capacity of 3 lakh litres of milk per day. And in Asian Games, Indian archer Kumkum Mahore clinches gold in recurve event, Indian men's hockey team to clash for gold against Malaysia. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
3: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. యూకేలో ఉచితంగా మాస్టర్స్ చేసేందుకు మంచి అవకాశం ఉంది. బ్రిటన్లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో ఉచితంగా మాస్టర్ చదవాలనుకునే భారత విద్యార్థులకు సువర్ణ అవకాశం. బ్రిటన్ ప్రభుత్వం చెవెనింగ్ స్కాలర్షిప్ 2026-2027 నోటిఫికేషన్ను విడుదల చేసింది. యూకే విదేశాంగ శాఖ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అందజేసే ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ పథకం ఇది. ఈ స్కాలర్షిప్ కు ఎంపికైతే కోర్సు పూర్తయ్యే వరకు ట్యూషన్ ఫీజులతో పాటు ఇతర అన్ని రకాల ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. చెవెనింగ్ స్కాలర్షిప్ పూర్తి వివరాలు మరికొన్ని చూద్దాం. చెవెనింగ్ అనేది అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన స్కాలర్షిప్ పథకం. ప్రతిభావంతులు, నాయకత్వ లక్షణాలు ఉన్న వారు యూకేలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏడాది పాటు మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. చెవెనింగ్ స్కాలర్షిప్ ఎంపికైన వారికి బ్రిటన్లో మాస్టర్స్ కోర్సు పూర్తి అయ్యే వరకు ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర అన్ని రకాల ఖర్చులు ఈ పథకం కింద కవర్ అవుతాయి. విశ్వవిద్యాలయ అన్ని రకాల ట్యూషన్ ఫీజులు, నెలవారీ జీవన భృతి, బ్రిటన్కు రానుపోను విమాన ఖర్చులు, బ్రిటన్కు వెళ్లాక లభించే అరైవల్ అలవెన్సులు, స్వదేశానికి తిరిగి వెళ్లేటప్పుడు డిపార్చర్ అలవెన్సులు, వీసా దరఖాస్తు ఖర్చులు, యూకేలో జరిగే చెవెనింగ్ ఈవెంట్లకు హాజరయ్యేందుకు ప్రయాణ ఖర్చులు ఈ పథకంలో అభ్యర్థులకు లభిస్తాయి. యూకే మాస్టర్స్ ప్రోగ్రాం కు అర్హత సాధించే అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్షిప్ దరఖాస్తు గడువు కంటే కనీసం 2 సంవత్సరాల ముందే డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. కనీసం 2 ఏళ్ల పని అనుభవం లేదా 2,800 గంటల పని అనుభవం తప్పకుండా కలిగి ఉండాలి. యూకేలోని 3 యూనివర్సిటీల్లోని కోర్సులకు దరఖాస్తు చేసి ఉండాలి. నిర్ణీత గడువులోపు కనీసం 1 కోర్సు నుంచి అన్కండిషనల్ ఆఫర్ పొంది ఉండాలి. కోర్సు పూర్తయిన 2 సంవత్సరాల తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. యూకేలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి

0: పూర్తి చేసిన వారు చెవెనింగ్ ద్వారా మరో మాస్టర్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. బ్రిటిష్ పౌరసత్వం లేదా ద్వంద్వ బ్రిటిష్ పౌరసత్వం తప్పకుండా ఉండాలి. దరఖాస్తు సమయంలో యూకేలో నివసిస్తున్నవారు యూకే ప్రభుత్వ నిధులతో నడిచే స్కాలర్షిప్ పై గతంలో ఆ దేశంలో చదువుతున్నవారు యూకే ప్రభుత్వ శాఖలు, బ్రిటిష్ కౌన్సిలింగ్ లేదా చెవెనింగ్ భాగస్వామ్య యూనివర్సిటీలలో ప్రస్తుత ఉద్యోగులు, గత రెండేళ్లలో స్థానికంగా ఉద్యోగం చేసిన వారు ఈ పథకానికి అర్హులు. పాస్పోర్ట్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్, అకాడమిక్ సర్టిఫికెట్లు, పని అనుభవానికి సంబంధించిన వివరాలు, యూనివర్సిటీ ఆఫర్ లెటర్ నిర్ణీత గడువులోగా సమర్పించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక చెవెనింగ్ వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండాలి. సంబంధిత సైట్ లో ఆన్లైన్ ఖాతాను క్రియేట్ చేసుకోవాలి. అనంతరం స్కాలర్షిప్ దరఖాస్తు ఫారం ను పూర్తి చేయాలి. అవసరమైన పత్రాలను సమర్పించాలి. అర్హత కలిగిన 3 యూకే మాస్టర్స్ కోర్సులను ఎంచుకోవాలి. షార్ట్ లిస్ట్ అనంతరం ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేవలం అకాడమిక్ ప్రతిభకే కాకుండా నాయకత్వ లక్షణాలు, ప్రొఫెషనల్ అనుభవం వంటి వాటికి కూడా ఈ స్కాలర్షిప్ ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు, డిప్లొమాట్లు, పారిశ్రామికవేత్తలతో కూడిన భారీ గ్లోబల్ అలమినెట్ వర్క్లోకి వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తుల కోసం www.chevening.org అనే వెబ్సైట్ ను సందర్శించవచ్చు. www.chevening.org ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమన్నా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 6, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

కార్యక్రమంలో ముందుగా సకుటుంబ సపరివార సమేతం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. సుయాత్నగర్ రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మ, మామిడాల కళ్యాణీదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, స్వరూప, నాగయ్య, జూపల్లి పుల్లయ్య, నాగమణి మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ఆనందం చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ మల్కార్జున్ సుమంగళి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరి కోసం ఈ పాట

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
3: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.

కార్యక్రమంలో తర్వాత బలాదూర్ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూప, దివ్యభాను, భానుతేజ, సుధాకర్, లలిత, సిరి, లింగయ్య, సావిత్రి, వీరేంద్ర కోసం బలాదూర్ చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత వాసు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. గరిపేట నుంచి నర్సింగ్, వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సాయి, షణిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: రామవరం ఏం రేణుక, నాకు నచ్చిన పాట. స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి, నాకు నచ్చిన పాట.
3: రామవరం ఏం మౌనిక, నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సిబి నగర్ నుండి, నాకు నచ్చిన పాట.
6: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తర్వాత గులాబీ చిత్రం కోసం నాగూర్బాబు గాయత్రి పాడిన పాట వినిపించమంటూ కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరందరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత సరిగమలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపేల్, చైతు, అక్షయ, అమృత, అనుదీప్, అనుష, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజా, మౌనిక, రాధాపాసి, భవపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, రాజ్విక, చోటాపురాన్ పాసి, ఉమాశంకర్, ఎండి షకీర్, జాహేదాది, మెహరీన్, జి వెంకటేశ్వరరావు, వీరందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కార్యక్రమంలో తర్వాత రంగస్థలం చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత షిరిడి సాయి చిత్రం కోసం ఎంఎం కిరవాణి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం షిరిడి సాయి చిత్రం నుంచి ఈ పాట

0: బాబా, మిమ్మల్ని చూడకుండా, మీ చూపుకి నోచుకోకుండా ఎలా బ్రతకడం బాబా?
1: బాబా, ఈ నిజాన్ని ఎలా భరించాలి? ఇక మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి బాబా?

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఆలకిస్తున్న శ్రోతలందరికీ ఉరిమల్ల ఫౌండేషన్ ఖమ్మం వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.
5: కార్యక్రమంలో తర్వాత స్వాగతం చిత్రం కోసం ఎస్పీ చరణ్ మధుశ్రీ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవ్యానంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమంతు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీశాంత్ చారి, శ్రీనివాస్ చారి వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరగా నేనున్నాను చిత్రం కోసం చిత్రా పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జీఓ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరందరి కోసం నేనున్నాను చిత్రం నుంచి ఈ పాట.

మీరింతవరకు కిన్నర లహరి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ స్రవంతి మూవీస్ వారి ఎలా చెప్పను చిత్రం నుంచి పాటలు వింటారు. సాహిత్యం శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం అందించారు కోటి, గానం కార్తిక్, చిత్ర శ్రేయా ఘోషల్, మల్లికార్జున్, ఉదిత్ నారాయణ్. ఇప్పుడు వినండి ఎలా చెప్పను చిత్రం నుంచి పాటలను.

0: పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఏకచిత్ర గానం శీర్షికన ఎలా చెప్పన్న చిత్రం నుంచి పాటలను వింటున్నారు.

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ స్రవంతి మూవీస్ వారి ఎలా చెప్పను చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీరామరాజ్యం చిత్రం కోసం అనిత కీర్తన పాడిన పాట.

పాడుతాడు పాడుతాడు పిట్ట కన్ను చిదిరేటట్టు లొట్టలేసి కూడుతాడు తొలి బొమ్మలాటలోన

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్ర గీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాంబంటు చిత్రం కోసం చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై నిలయంలో సమయం 11:02 దాటి సరిగ్గా 15 సెకండ్లు. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలు అందించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ ఆకాశవాణి నేస్తం మాటేటి ఉపేంద్ర.

వింటూ ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన స్వయం కృషి చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవేణ శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మిరుపుడి స్వరూప్. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
0: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989697076.
0: మరొక నంబర్ 7989707158.

మీరు విన్న ఆ పాట కొండవీటి సింహం. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. ఇప్పుడు వినండి కేజే ఏస్దాసు, సుశీల ఆలపించిన కుంకుమ తిలకం. చిత్రం నుండి ఈ పాట.

ఆ పాట మా ఆయన బంగారం చిత్రం నుండి కేజే ఏస్తాస్ ఆలపించిన పాట విన్నారు. ఇప్పుడు వినండి మగధీరుడి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పీ శైలజ ఆలపించిన పాట.

మీరు విన్న ఆ పాట దేవాంతకుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ ఆలపించిన పాట. ఇప్పుడు వినబోయే పాట అల్లరి బుల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వినండి.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయం సమయం 12 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి శాస్త్ర సంగీత కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్. కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఈనాటి శాస్త్ర సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలేత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు.

మీరింతవరకు ఉస్తాద్ వినయత్ ఖాన్ గారి సితార్ వాదన విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మహోద్లు చరిత్ర సృష్టించారు. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలి.

0: ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సు 2026లో ఉపరాష్టపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ విధానాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా ఉండాలని అన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక స్థితిస్థాపకతలను వేరు చేయలేమని, అభివృద్ది దేశంలోని అన్ని ప్రాంతాలకు సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఉపరాష్టపతి అన్నారు.
1: ఫాస్ట్ ఎవర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది ఎకనామికల్ గ్రోత్ ఆఫ్ ఇండియా. వన్స్ వీ వేర్ ది అండర్ డెవలప్డ్ ఎకానమీ, ఫ్రమ్ దేర్ వి మూవ్డ్ ఆన్ టు ది డెవలపింగ్ ఎకానమీ, ఫ్రమ్ దేర్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ది డెవలప్డ్ ఎకానమీ. వీ కెన్ కాల్ అవర్సెల్ఫ్స్ డెవలప్డ్ ఎకానమీ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీ వన్. దట్ ఈస్ వేర్ ద రియల్ డెవలప్మెంట్ బెనిఫిట్ షుడ్ రీచ్ ది నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ.
0: భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సరిహద్దు పన్నులు నియంత్రణ, ఆర్థిక పాలన వంటి విషయాలను వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు దేశీయ సంస్థలను ప్రపంచ పెట్టుబడులకు సిద్దం చేయడంలో వారు ప్రధాన పాత్రను పోషిస్తారని తెలిపారు. చికాగో, మిచిగాన్, ఓహాయో చాప్టర్లకు చెందిన భారత చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నాయకత్వం సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్దారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్దారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు చికాగోలో ఆర్చర్ డేనియల్స్ మిడ్లాండ్ బోర్డు చైర్మన్ సీఈఓ జువాన్ రికార్డో లూసియానోతో సమావేశమయ్యారు. భారత్లో ఏడీఎం ఉనికిని విస్తరించే మార్గాలు, పెట్టుబడి అవకాశాలపై తాము చర్చించినట్లు గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆహార శుద్ది రంగం, ఆధునిక వ్యవసాయ వాల్యూ చైన్లు వంటివి అభివృద్ది సహకారానికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఆహార శుద్ది రంగంలో సుస్థిర వృద్దికి, దీర్ఘకాలిక సహకారానికి భారత్ అపారమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా మైదానంలో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పశు సంరక్షణ రంగంలో విశేషంగా కృషి చేసిన మహిళా పశు పోషకులను అమిత్ షా సత్కరిస్తారు. డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ కామధేను యోజన లబ్దిదారులకు ఆమోద పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరవుతారు. పాల ఉత్పత్తి, పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 35,000 మందికి పైగా పశు పోషకులు, పాడి సహకార సంఘాల సభ్యులు హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో, ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృతకాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు

0: ఆరు విగ్రహాలు శిల్పాలు ఉన్నాయి. అలాగే రెండు ఢిల్లీ మెట్రో నమూనాలు, ఒక క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్, ఆర్చరీ విభాగాల్లో 18 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కుంకుమ్ మహోద్ ఉత్కంఠభరితమైన షూట్ ఆఫ్ లో దక్షిణ కొరియాకు చెందిన యజిన్ ను ఓడించి బంగారు పతకం సాధించారు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన తొలి భారత మహిళా గోల్ఫ్ ఛాంపియన్ గా ప్రణవి ఉర్స్ సంచలనం సృష్టించారు. ఫైనల్ రౌండ్ లో కేవలం ఒక స్ట్రోక్ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. అదితి, అశోక్, దీక్షా దాగర్లతో పాటు భారత జట్టుకు రజత పతకాన్ని అందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా 2002 శివ్ కపూర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల క్రికెట్ లో భాగంగా జపాన్ లోని మిషన్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆడుతోంది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 3 వన్డే మ్యాచ్ లో భారత్ వెస్టిండీస్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ ను 2-0 తేడాతో కైవసం. అరుణాచల్ ప్రదేశ్ లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహే కొంకణ్, గోవాలో ఈరోజు వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ నవప్రీత్ సింగ్ ను తుర్కీయే భారత్కు అప్పగించడంతో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవప్రీత్ సింగ్ నవాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో తుర్కీయే పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు హెరాయిన్ వంటి మెథామ్ ఫెటమిన్లను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఏజెన్సీలు అతని అసలు గుర్తింపును బయటపెట్టేందుకు అతని ఆచూకీని కనుగొని దేశ బహిష్కరణను ఖరారు చేశాయని మంత్రి అన్నారు. హార్ముజ్ జలసంధిలో కువైట్కు చెందిన ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 5 భారతీయ పౌరులను ఒమన్ అధికారులు రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రిక్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మహోద్లు చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

వేరుపాండుగుడు మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. వినండి శ్రీరామ్ ప్రభు సునీత పాడిన ఎలా చెప్పని చిత్రం నుండి ఈ పాట వినండి.

బలరం చిత్రం నుండి రామ్ మిరియాల మంగ్లీ ఆలపించిన పాట వినండి.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిర్ణయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితాలోకం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని తార్నాక సీఎస్ఐఆర్ ఐఐజీటీ ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమాపేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు మెట్రో బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ పాసులు తీసుకొచ్చినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. దిల్సుఖ్ నగర్ లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తార్నాకలోని సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో దిశ కమిటీ సమాపేశం కొనసాగుతుంది. కేంద్ర మంత్రి, దిశ చైర్మన్ జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ భేటీకి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్

0: కలెక్టర్ ప్రియాంక తదితర అధికారులు హాజరయ్యారు. నగరంలో ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాల అమలు, నిధుల వినియోగంపై ఇందులో సమగ్రంగా సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా హైదరాబాద్ పరిధిలోని అభివృద్ది పనులకు మరింత ఊతం లభించనుంది. హైదరాబాద్ లో జరిగిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పిల్లల సైబర్ భద్రత అత్యంత ముఖ్యమైన అంశమని, ఆన్లైన్ నేరాల నుంచి పిల్లలను కాపాడేందుకు పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు, పిల్లల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తుందని, భరోసా కేంద్రాలు, సైబర్ ల్యాబుల ద్వారా చర్యలు చేపడుతుందని తెలిపారు. పిల్లల ఆన్లైన్ భద్రత కోసం సమగ్ర చైల్డ్ ఆన్లైన్ సేఫ్టీ ఫ్రేమ్ వర్క్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ 1930 1098 హెల్ప్ లైన్ నెంబర్లను గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మాచర్ ధైర్య సాహసాలను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. విమాన ప్రమాద క్షణాల్లో కెప్టెన్ చూపిన అప్రమత్తత, సమయస్ఫూర్తి వల్లనే అసాధ్యమనుకున్న పరిస్థితి నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని కొనియాడారు. ఆయన చూపిన తెగువ దేశానికే గర్వకారణమని పేర్కొన్న గవర్నర్, కెప్టెన్ స్మిత్ మాచర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ఫ్లై దుబాయ్ ఘటనపై సినీ నటుడు చిరంజీవి స్పందిస్తూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్పై ప్రశంసలు కురిపించారు. గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో పోరాడిన ఆయన సాహసం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఆ విపత్కర సమయంలో కెప్టెన్ హనుమాన్ చాలీస పఠిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకోవడం తనను కదిలించిందని పేర్కొన్న చిరంజీవి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆంజనేయస్వామిని ప్రార్థించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహిస్తున్న రాష్ట సాయి కబడ్డీ పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్, బి గీతేతో కలిసి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడాకారుల ప్రోత్సాహానికి, గ్రామీణ క్రీడల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, యువత మత్తుపతత్వాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
1: యువత ఈ దేశానికి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దామని ముందుకు వెళ్ళాలని చెప్పని సీఎం గారు ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీనే ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకుని వచ్చి ఒలింపిక్స్ లో మన తెలంగాణ ముందు కూడా బంగారు పతకాన్ని తీసుకొచ్చే విధంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్న సందర్భంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
0: సమాజ ఆరోగ్య పరిరక్షణతో పాటు మహిళలు, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట, ధన్వాడలలో నిర్వహించిన అంగన్ మిలన్ సేవ కార్యక్రమంలో ఆమె పాల్గొని సిబ్బందిని సన్మానించారు. ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్లో కేసారం నుంచి అంత్యక్రియలకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి పలువురు మృతి చెందగా 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు మెట్రోలో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సెక్రటేరియట్కు ప్రయాణించారు. ప్రజా రవాణాను సులభతరం చేసేందుకే ఈ కామన్ పాస్ విధానాన్ని తెచ్చామని, భవిష్యత్తులో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆటోలు, క్యాబ్లను కూడా అనుసంధానిస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. ఈ వ్యవస్థ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ఆయన, ఇది ముమ్మాటికి ముందస్తు కుట్రలో భాగమేనని స్పష్టం చేశారు. వరుసగా ప్రార్థనా మందిరాలపై దాడులు జరుగుతున్నా ప్రతిసారి నిందితులకు మతిస్థిమితం లేదని చెప్తూ పోలీసులు కేసులను పక్కదారి పట్టించడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేళ బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. సేవ్ డెమోక్రసీ మార్చ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, తమ కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికేనని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నా జీర్ణించుకోలేక ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

0: కర్ణాటక తెలంగాణల్లో గెలిస్తే ప్రజా తీర్పు అని, ఓడిపోతే ఈవీఎంల లోపమనడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని కన్హా శాంతివనంలో ఐఎఫ్ఎఫ్ సీఓ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్త రైతులు సహకార సంఘాల ప్రతినిధుల ప్రత్యేక సమాపేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఎఫ్ఎఫ్ సీఓ చైర్మన్ దిలీప్ సంగాని, రాష్ట వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని, నానో ఎరువులు సమగ్ర పోషక యాజమాన్య పద్దతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టణ పాలన కోసం కోర్ అర్బన్ రీజియన్ చట్టం 2026 అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలతో కూడిన నూతన వ్యవస్థకు గెజెట్ ద్వారా చట్టబద్దత కల్పించింది. ఈ చట్టం ద్వారా ఆస్తి పన్ను విధింపులో క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ అమల్లోకి రానుంది. అక్రమ నిర్మాణాలు, చెరువుల పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనలో కీలక మార్పులకు ఇది నాంది పలికింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9-11 తరగతుల లేటరల్ ఎంట్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డీఈఓ సచిదానందచారి ప్రిన్సిపల్ కృష్ణ తెలిపారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత వెబ్సైట్ల ద్వారా ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 10 ఏప్రిల్ జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో చేపట్టిన వీబీ జీరాంజీ పనుల్లో వేగంగా పెంచాలని మంచిర్యాల డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మరాణి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. హాజీపూర్ మండలం దొనమండలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన జలసిరిపు పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉంచేందుకు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, సేకరణ నిబంధనల మేరకు చేయాలన్నారు. ప్రజలు సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూర్యాపేట జిల్లా విద్యుత్ ఎస్ఈ యాదగిరి కోరారు. సూర్యాపేటలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో పీఎం సూర్యగారు ముక్తి బిజ్లీ యోజన పథకంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి జల విద్యుత్ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్ కు బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు అన్ని రకాలుగా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ నీతికా పంత్ తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగులకు ఇస్తున్న ఉచిత శిక్షణకు సంబంధించి విద్యార్థులకు డీఎస్పీ అశోక్, సీఐలు సతీష్, రవి, రవీందర్లతో కలిసి పుస్తకాలను అందజేశారు.
1: నైట్ లో సెక్యూరిటీ ఎవరు ఉన్నారు, నైట్ బ్యాచ్ లో మనం పెడుతున్నాము, మీ మూవ్మెంట్ అప్పుడు ఇక్కడ నుంచి బ్యాచ్ హాస్టల్ వరకు, హాస్టల్ నుంచి ఇక్కడ వరకు మనము ఫోర్స్ ప్లై చేస్తాము, బికాస్ మాత్రమే మీ సెక్యూరిటీ కోసం ఇది మనము 100% మనం వేస్తున్నాము.
0: ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమాపేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు మెట్రో బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ పాసులు తీసుకొచ్చినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: శ్రీమతి సింగ మారుతి గారి కథానిక వింటారు.
1: మధురిమా శ్రీధర్లది అన్యోన్యమైన దాంపత్యం. వీరికి ఇద్దరు పిల్లలు, రిషి, రవి. పిల్లలు చక్కగా చదువుకున్నారు. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లటానికి సిద్ధపడ్డారు. మధురిమకు పిల్లలు అమెరికా వెళ్లి సెటిల్ అవటం అస్సలు ఇష్టం లేదు. చదువు అయ్యాక ఇండియాకు తిరిగి వస్తామన్న ఒప్పందంతో వారిని పంపించింది. కాని ఎంఎస్ అయిన తర్వాత పిల్లలు, అమ్మా లోన్ తీసుకుని వెళ్లాము, 2 ఏళ్లు జాబ్ చేసి లోన్ తీరిన తర్వాత వస్తాము అని అన్నారు. 2 ఏళ్లలో లోన్ తీరిపోయింది. మధురిమ ఇండియాకు రమ్మని పిలిచింది. అమ్మా, సంపాదించిందంతా లోనుకే సరిపోయింది, ఇంకో 2 ఏళ్లు సంపాదించి సేవ్ చేసుకుంటాము అని అన్నారు. సరే అంది మధురిమ. అమ్మా, ఆఫీస్లో పనిచేసే అమ్మాయిల్ని ఇష్టపడుతున్నాము, పెళ్లి చేసుకుంటాము అని అన్నారు. కాదనలేక వెళ్లి పెళ్లి జరిపించి వచ్చారు. ఇప్పుడైనా ఇండియాకు రండి అని పిలిచింది మధురిమ. మంచి ఉద్యోగం, మంచి సంపాదన, కొద్ది కాలం తర్వాత వస్తామన్నారు. తర్వాత వారికి పిల్లలు కలిగారు. మనవళ్లు మనవరాళ్లతో హాయిగా ఆడుకుంటూ కాలం గడపాలని మధురిమ ఆశపడింది. వారిని మళ్లీ ఇండియాకు రమ్మని అడిగింది. పిల్లలు ఇక్కడ అలవాటు పడ్డారు, అక్కడ ఉండలేరు, మేము రాలేమమ్మా అన్నారు. ఏమీ అనలేకపోయింది మధురిమ. ఏడాదికో 2 ఏళ్లకో ఒక్కసారి వచ్చిపోయేవారు. వారు వెళ్లేటప్పుడు మధురిమ చాలా బాధపడేది, కాని ఏమీ అనలేకపోయింది. పిల్లలు పెద్దవారయ్యారు, వారి చదువులతో కుదరటం లేదు అంటూ అది కూడా రావటం మానేశారు. అందుకే ఇద్దరు పిల్లలు ఉన్నవారు ఒక్కరినైనా తమ దగ్గర ఉంచుకోవాలి, వృద్ధాప్యంలో ఒకరిపైన ఆధారపడకుండా తోడు ఉంటారు అనుకుంది. కాని అనుకున్నవన్నీ జరగవు కదా. పిల్లల కోసం మధురిమ చాలా దిగులు పెట్టుకుంది. ఒంటరి జీవితం గడుపుతోంది, దేని మీద ఆసక్తి లేదు, నిర్లిప్తంగా కాలం గడుపుతోంది. అన్నీ తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి మధురిమ భర్త శ్రీధర్ది. ఇలా ఉండగా ఒకరోజు మధురిమకు పక్కింటి నుంచి అరుపులు వినపడ్డాయి. వీరి అపార్ట్మెంట్ పక్కనే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది. ఆవిడ తమ ఇంటి కొండ దాటి బయటకు వాలాయి. ఆ కొమ్మలకు పూచిన పూలను ఎవరో పూజ కోసం కోసుకుని వెళ్లారు. అది ఆవిడ కోపం. మేము ఎంతో కష్టపడి ఎరువులు వేసి నీళ్లు పోసి పెంచిన మొక్కల పూలను కోసుకుని పోతారు, మీకు ఎలా పుణ్యం వస్తుంది అంటూ కేకలు పెడుతోంది. మధురిమకు నవ్వొచ్చింది. తమ కడుపున పుట్టి పెరిగిన పిల్లలే పెద్దవారు అయిన తర్వాత విద్య పేరుతో తమ విజ్ఞానపు సౌరభాలను పరాయి దేశాలలో విరజిమ్ముతూ ఉంటే, అభివృద్ధి పేరుతో అక్కడే ఉండిపోతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి మాలాంటి తల్లిదండ్రులది. కళ్లను గుమ్మాలకు తోరణాలుగా కట్టి అతిథులుగా వచ్చే పిల్లల రాక కోసం ఎదురుచూసే నాలాంటి తల్లిదండ్రులు ఎందరో. మనం ఉండగా ఎప్పుడు వస్తారో, అసలు పోయిన తర్వాత సమయానికి వస్తారో లేదో అని ఎదురుచూస్తూ ఉన్న నాలాంటి తల్లిదండ్రులు ఎందరో. ఆవిడ తన పిల్లల్లా పెంచుకున్న మొక్కల పూలను కోస్తేనే తట్టుకోలేకపోయిన సున్నిత మనస్కురాలు. అందుకే భగవంతుడు ఆమెకు సంతాన భాగ్యం ఇవ్వలేదేమో అనుకుంది మధురిమ. పిల్లలు గుర్తుకు వచ్చి జాలువారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ నడుం వాల్చబోయింది మధురిమ. చిన్నగా తలుపు తప్పుడు వినపడింది. ఎవరో చిన్నగా తలుపు తడుతున్నారు. శ్రీధర్ స్నానానికి వెళ్లారు. మధురిమ చిన్నగా వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ముద్దులలికే 3 ఏళ్ల చిన్నారి పాప. తలుపు తెరవగానే బ్యాటోపాలు పుచ్చుకొని లోపలకు వచ్చింది. మధురిమ చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరు. ఎవరమ్మా నీవు, నీ పేరేమిటి అని అడిగింది. ఆ పాప వచ్చిరాని మాటలతో సిరి అని చెప్పింది. ఇంతలో ఆ పాప అమ్మా నాన్న సిరి సిరి అంటూ వెతుక్కుంటూ వచ్చారు. హలో ఆంటీ, మీ ఎదురింటి ఫ్లాట్లోకి వచ్చాము. మేము సామాను సర్దుతుంటే మా పాప ఇలా వచ్చింది, మిమ్మల్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా అని అన్నారు. అయ్యో రామా, అదేమీ లేదమ్మా అనింది మధురిమ. ఇంతలో శ్రీధర్ వచ్చారు. పరిచయాలు చేసుకున్నారు. నా పేరు అరుణ, మా వారి పేరు దీపక్, మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాము అని చెప్పింది. మధురిమ వారికి కాఫీ, పిల్లలకు బిస్కెట్స్ ఇచ్చింది. శని ఆదివారాలు గడిచిపోయాయి. సోమవారం వచ్చింది. అరుణ మధురిమ దగ్గరకు వచ్చి, ఈరోజు తప్పకుండా ఆఫీస్కు వెళ్లాలి ఆంటీ, సిరికి కేర్ సెంటర్ దొరకలేదు, ఏమి చెయ్యాలో తోచటం లేదా ఆంటీ అంది.

0: కుంటున్న మధురమ్మ దగ్గరకు వచ్చి చెంగులాగి, అమ్మమ్మా అమ్మమ్మా అమ్మయేది అంది. మధురిమ ఉప్మా ప్లేట్ తీసుకుని వచ్చింది. అమ్మ ఇప్పుడే వస్తుందమ్మా, పాలు తాగుతావా అని అడిగింది. సిరి ఉప్మా వైపు చూస్తూ నోరు తెరిచింది. మధురిమకు ముచ్చటేసింది. పాపకు బ్రష్ చేయించి టిఫిన్ తినిపించింది. సిరి అమ్మమ్మ ఆడుకుందామా అంటూ బ్యాటో పాలు తీసుకుని వచ్చింది. ఇదంతా చూస్తున్న శ్రీధర్, నీకు భలే కాలక్షేపం దొరికింది మధు అన్నాడు. ఇంతలో పనిమనిషి సీతాలు వచ్చింది. ఎవరమ్మా ఈ పాప అని అడిగింది. దానికి మధురిమ పాప సంగతంతా చెప్పింది. దానికి సీతాలు, ఎందుకమ్మా ఆ కేర్ సెంటర్లు వెతకటం, ఆ డబ్బులు ఇస్తే నేనే పాపను చూసుకుంటాను కదా అంది. దానికి మధురిమ, సరే వారికి చెప్పి చూస్తాను అంది. సాయంత్రానికల్లా అరుణాదీపకులు వచ్చారు. రాగానే మధురిమ దగ్గరకు వచ్చి, సారీ ఆంటీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము, ఎంత వెతికినా మంచి కేర్ సెంటర్ దొరకలేదా ఆంటీ అని చెప్పారు. దానికి మధురిమ సీతాల సంగతంతా చెప్పింది. వారు చాలా సంతోషించారు. ప్రతిరోజు ఉదయాన్నే పిల్లకు కావలసినవన్నీ ఇచ్చి సీతాలకు అప్పగించి వెళ్లేవారు. ఎదురెదురు ఇల్లు కావటంతో సిరి ఎప్పుడు మధురిమ దగ్గరే అమ్మమ్మ అమ్మమ్మ అంటూ చెంగు పట్టుకుని తిరిగేది. మధురిమ చేత గోరుముద్దలు పెట్టించుకుని తినేది. ఇద్దరు కిందికి వెళ్లి ఆడుకునేవాళ్లు. సిరి వచ్చే టయానికి మధురిమ పొద్దున్నే సిరికి ఇష్టమైన టిఫిన్ చేసి పెట్టేది, అన్నం వండి పెట్టేది. సిరి చక్కగా ఆడుకునేది. మధురిమలో మునుపటి ఉత్సాహం వచ్చింది. అరుణాదీపక్ కూడా మంచి పొరుగు దొరికినందుకు చాలా సంతోషించారు. మధురిమకు శ్రీధరుకు బయటకు ఏదైనా అవసరమైతే అరుణాదీపకులు తెచ్చిపెట్టేవారు, సహాయంగా ఉండేవారు. శ్రీధర్ మధురిమను చూసి చాలా సంతోషించారు. ఎదురు ఫ్లాట్ అమ్ముతుంటే అరుణాదీపకులు ఆ ఫ్లాటు కొనుక్కున్నారు. ఇంకేముంది, సిరి ఆ ఇంట్లో ముద్దుల మనవరాలు అయ్యింది. సిరి అమ్మమ్మ ఒకరికొకరు ఎంతో దగ్గర అయ్యారు. సిరి స్కూల్లో చేరింది. స్కూల్ నుంచి రాగానే అమ్మమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేది. అమ్మమ్మ దగ్గరే హోంవర్క్ చేసుకునేది, అక్కడే పడుకునేది. కొంతకాలం గడిచింది. సిరి ఇంటర్ పూర్తయి మెడిసిన్లో జాయిన్ అయింది, డాక్టర్ చదివింది. అరుణాదీపకులు సిరికి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మధురిమకు దిగులు మొదలైంది. సిరి వెళ్లిపోతుంది అన్న ఆలోచనే భరించలేకపోతుంది. శ్రీధర్ దగ్గర బాధపడింది. దానికి శ్రీధర్, ఏమిటి మధు, మన పిల్లలే రెక్కలు వచ్చి ఎగిరిపోయారు, మనల్ని వదిలి వెళ్లిపోయారు, పరాయి బిడ్డ మన దగ్గర ఉండాలనుకోవటం తప్పు కాదా అని నచ్చచెప్పాడు. నిజమే కదా అని మనసు సరిపెట్టుకుంది మధురిమ. ఆ రోజు సిరికి పెళ్లి చూపులు. మధురిమ శ్రీధర్లను కూడా పిలిచారు. పెళ్లి కొడుకు హరీషు MD పూర్తి చేసి పక్క ఊర్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వారికి సిరి బాగా నచ్చింది. కానీ సిరి, నేను హరీష్తో మాట్లాడాలి అన్నది. సరే అన్నారు. సిరి మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మమ్మ తాతయ్య ఉన్నన్ని రోజులు వారి బాధ్యత నాదే, వారికి దగ్గర్లోనే నేను ప్రాక్టీస్ పెట్టుకుంటాను, ఇందుకు ఇష్టమైతేనే పెళ్లి అని హరీష్తో ఖచ్చితంగా చెప్పింది. దీనికి హరీష్ కూడా ఒప్పుకున్నాడు. పెళ్లి ఖాయమైంది. తమ పిల్లలే తమ గురించి ఇంతలా ఆలోచించలేదు. పేగు బంధాన్ని మించిన ప్రేమ బంధంతో అల్లుకుపోయిన సిరికి నేను ఏమివ్వగలను అనుకుంది మధురిమ. మెడలోకి చక్కని మంగళసూత్రం గొలుసును చేయించి ఇచ్చింది. సిరి హరీష్ల పెళ్లి వైభవంగా జరిగింది. సిరి అదే కాలనీలో ఒక ఇల్లు తీసుకుని ప్రాక్టీస్ పెట్టింది. దేవుడిచ్చిన అమ్మమ్మ తాతయ్యలను ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా చూసుకుంది. ఒక చిన్న విషయం, భగవంతుడు పరిస్థితుల కారణంగా ఒక బంధాన్ని దూరం చేసినా మరో దియ్యని బంధాన్ని తప్పక కలుపుతాడు. ఇది నిజం కదా? మీరేమంటారు? కథలు కబుర్లు గంజికి మనం ఇంటికి.
1: మీరింతవరకు సిరి శ్రీమతి సింగం మారుతి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రసన్న లక్ష్మి గారు పాడిన లలిత గీతాలు.

కిన్నెర లహరి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? మీ పేర్లు, మీకు నచ్చిన పాటను రాసి మాకు పోస్ట్ చేయండి. మాకు పంపించవలసిన మా అడ్రస్ కేఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. కార్యక్రమంలో మొదటిగా వినబోయే పాట నారీ నారీ నడుమము రారి. చిత్రం పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య, జూపల్లి పుల్లయ్య, నాగమణి, వీరంత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం రాఘవాపురం నుండి కోరుతున్నారు. వినండి మీ అందరి కోసం ఈ పాట.

ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణచరిత, శతాక్షి, అంబు, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజ్విక, రాజా, రాధాపాసి, భావాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయి, చోటాపురన్పాసి, ఉమాశంకర్, షాకీర్, షహేజాది, ప్రవీణ్, రామ్ఫల్ పాసి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ చానకి ఆలపించిన పసివాడి ప్రాణం చిత్రం నుండి పాటను వినిపించమంటూ జగిత్యాల జిల్లా నుండి వెల్లిన లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పారిపల్లి శ్రీశాంత్ జోగ అద్వైత్ దాసరి రాజేశ్వర్ లలిత అక్షర బండి శివాజీ చంద్రకళ సహస్ర జోగ నరసయ్య పద్మ శ్రీహర్షిణి బాస నరేందర్ శ్యామల భారతి గుండేటి ఆనంద్ సరోజిని శ్రానిక బండి కిషోర్ హరిప్రియ వేద జాగ నరసయ్య లక్ష్మి శ్రీ అద్వైత్ జందం ధనుంజయ్ భాగ్య వినండి మీ అందరి కోసం పసివాడి ప్రాణ చిత్రం నుండి ఈ పాట.

0: అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరంతా వినిపించమంటూ రాస్తున్న పాట ఛాలెంజ్ రాముడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట.
1: ఎక్కడో ఎప్పుడో చూశాను నిన్ను, అందుకే

0: నోటితో చెప్పేది నోటితో అంటే ముత్యాలు
1: కాలునా.
2: ఒంటరిగా ఉండమంటూ ఓపలేదు.

ఎప్పుడో చూశాను నిన్న, అందుకే నీ మీద వేశాను కన్ను. నీ వయసు మానవన్ను దానికి చూపిస్తా దారి తెల్లో.

లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. మరి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? మీ పేర్లు, మీకు నచ్చిన పాట రాసి మాకు పోస్ట్ చేయండి. మాకు పంపించవలసిన మా చిరునామా కిన్నర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్ 507118, పిన్కోడ్ నంబర్. తర్వాత వినబోయే పాట గజనీ చిత్రం నుండి కార్తీక్ పాడిన ఈ పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సేనిత.

ముద్దుల కృష్ణయ్య చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు ఎన్ అప్పారావు వెంకట నరసమ్మ ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి కోరుతున్నారు. వినండి మీ అందరి కోసం ఈ పాట.

కార్తీక్ దామిని పాడిన బాహుబలి చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వినండి మీకోసం ఈ పాట.

అడవి దొంగ చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, అర్తిక్ చారి, శ్రీశాంత్ చారి వీరంతా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నుండి కోరుతున్నారు. వినండి మీకోసం ఈ పాట.

సిరిసిరిమూవ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతినగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారెబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామమూర్తి, స్వరూపరాణి, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అర్జున్, ఇంకా కాగితపు రమాదేవి, వెంకటేశ్వరరావు, వంశీ, ఇందు, స్వప్న, కార్తీక్, బాధవత్, లింగయ్య, సావిత్రి. వినండి మీ అందరి కోసం ఈ పాట.

పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారతలాల్ పరదేశి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మ క్యాంప్ నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీం ఉన్నీషా, షరీఫ్ ఖాన్, అలీం పాషా. వినండి మీ అందరి కోసం ఈ పాట.

తర్వాత పాట శభాష్ సత్యం చిత్రం నుండి పాటను వినిపించమంటూ ఇల్లందు కాలరీస్ కళాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి యాదవ్, దూడం ఉమాశంకర్, రజిత చిన్నపాసి, ఎండి షాకీర్, సంగం రాములు, పాషా సంగం, జయమ్మ శ్యామ్, జాడి పెంటయ్య, జీవీఆర్ టైలర్, దంతాల అనంత్ ఆనంద్, ఎం కుమారస్వామి.

పి సుశీల పాడిన డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు రఘునాథపాలెం మండలం ఏర్లపొడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కాపర్తి కళ్యాణి వినండి. మీ అందరికోసం ఈ పాట.

మీరింతవరకు కిన్నర లారీ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం

100.1 మెగాహెర్ట్స్ పై ఏకచిత్ర గానం శీర్షికన కవిత చిత్రవారి వాగ్దానం చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు ఘంటసాల, పిసుశీల, పిఠాపురం, వసంత. ఈ పాటలకు సాహిత్యం అందించారు నార్ల చిరంజీవి, శ్రీశ్రీ, ఆత్రేయ, దాశరథి. ఈ చిత్రానికి సంగీతం అందించారు పెండ్యాల. వినండి కవితా చిత్రవారి వాగ్దానం చిత్రం నుండి పాటలు.

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏమైనా?
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సోగ

0: అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకుని వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున
1: తిల్ల కూతుర్ని

మన గుండె రూపులకు ధల్లుమని అజానకే దేహము ఒక నిమేషమునందే నయము జయమును.

భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జయ శ్రీమద్రమారమణ గోవిందో. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్బంధం కావించినాడు. అంతట భూతల

మీరింతవరకు కవితా చిత్రవారి వాగ్దానం చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు ఘంటసాల, సుశీల, పీఠాపురం, వసంత. ఈ పాటలకు సాహిత్యం అందించారు నార్ల చిరంజీవి, శ్రీశ్రీ, ఆత్రేయ, దాశరథి. ఈనాటి ఏకచిత్ర గానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 4:10 కావస్తుంది. 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
2: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
3: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
4: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
5: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట
6: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి ఆకుపాష. నాకు నచ్చిన పాట.
7: నా పేరు శోభారాణి, నిన్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయానికి కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శివా తన చామన ఇద్దరికి తప్పదు మావయ్యా, తప్పదు తప్పదు మావయ్యా. నూరు పాయింట్ ఒకటి మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి సంధ్య చిత్రం నుంచి సునీత పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి హరిహరన్ కౌసల్య పాడిన పాట చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇష్టసఖి చిత్రం నుంచి వివేక్, సుబ్రహ్మణి, స్వాతి పూర్ణిమ పాడిన పాట వింటున్నారు.

జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీత కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: Nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. నాలా ఫీజుతో 22A నిషేధిత నివాస భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్నినో వస్తుందని ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరించినా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. రాష్టంలో 22A నిషేధిత భూముల రిజిస్టేషన్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్టేషన్లకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత నాలా రుసుము చెల్లించడం ద్వారా అర్హత కలిగిన భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను పారదర్శకంగా నిర్ణీత కాలపరిమితిలోగా వేగంగా పరిష్కరించాలని తన ఉత్తర్వుల్లో అధికారులను ఆదేశించింది. నగరంలోని మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. తార్నాకలోని సీఎస్ఐఆర్ ఐఐసిటీలో ఆయన అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా దిశ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సనత్నగర్ ఫతేనగర్ రైల్వే వంతెన విస్తరణకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై భారం తగ్గించేలా నూతన వేస్టు ప్లాంట్లు, ముషీరాబాద్లోని లెదర్ పరిశ్రమల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు బ్యాంక్ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీ, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారంపై ఈరోజు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వివరాలను వెల్లడించింది. రాష్టంలో లాజికల్ వ్యత్యాసాలు, నో మ్యాపింగ్ కారణాల వల్ల మొత్తం 92,88,181 నోటీసులు ఇవ్వాల్సి ఉండగా 92,88,180 నోటీసులను సిద్దం చేసినట్లు తెలిపారు. వీటిలో 90,26,993 నోటీసులను ఓటర్లకు అందజేయగా 2,61,191 నోటీసులు పంపిణీకి పెండింగ్లో ఉన్నాయని వివరించింది. పరిశీలనల అనంతరం ఇప్పటి వరకు 59,35,479 మంది ఓటర్లు తుది ఓటర్ల జాబితాకు అర్హులుగా తేలినట్లు ప్రకటించింది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస ప్రక్రియపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూసేకరణ, పునరావాస పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన నిధులు ఇప్పటికే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందాయని పేర్కొన్నారు. కుడి ఎడమ కాలువల అంచనాలు సిద్దం చేయడంతో పాటు పర్యావరణ అనుమతులు, ఎన్జీటీకి సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజాప్రభుత్వం పేదల ఇంటికే సంక్షేమ పథకాలను చేరవేస్తుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై 6.65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యామును మంత్రి ప్రారంభించారు. అనంతరం కట్టుకాచారం నుంచి బట్టుకుంటవాగు వరకు 2.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కట్టుకాచారంలో తమ ప్రభుత్వం ఏర్పడిన 35 నెలల్లో సుమారు 14 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్నినో పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో నీటి లభ్యతపై ప్రభావం పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుకాచారం వద్ద చెక్డ్యాం నిర్మాణం పూర్తవడం రైతులకు ప్రయోజనకరం.

0: రమణి పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కోసం అర్హులైన పట్టభద్రులు ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా తెలిపారు. గతంలో పేరున్న వారు కూడా తిరిగి దరఖాస్తు చేయాలని, ఆన్లైన్ లేదా ఏఈఆర్ఓల వద్ద పత్రాలు సమర్పించవచ్చునని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 18 దేశాలకు చెందిన 28 మంది విదేశీ ప్రతినిధులు ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాక్టర్ మరి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ది సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సామర్థ్య వికాస్ శిక్షణలో భాగంగా వీరు ఆలయాన్ని సందర్శించి ఇక్కడి అద్భుత శిల్ప సంపదను కొనియాడారు. రాష్టంలో ఈ నెల 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ బాజు తెలిపారు. బతుకమ్మ వేడుకల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ఆయన, చివరి రోజైన అక్టోబర్ 18వ తేదీన ట్యాంక్ బండిపై వేలాది మంది మహిళలతో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. 10 రోజుల పాటు రవీంద్ర భారత్తో పాటు రాష్టంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయని సీఎస్ పేర్కొన్నారు. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. విద్యుత్ సంక్షోభాన్ని ఎల్నినో బొగ్గు కొరత సాకులుగా చూపుతూ విఫలమైందన్నారు. సింగరేణిని పరిశీలించేందుకు వెళ్తే సెక్యూరిటీ పేరుతో అడ్డుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్వహణ లేక వర్షాకాలంలోనూ కరెంట్ ఇవ్వలేకపోతుందన్నారు. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన ట్రావెల్స్ యాజమాన్యంతో పాటు డ్రైవర్పై కేసు నమోదైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలకు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా వికారాబాద్ ఘాట్ రోడ్లో ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. మరో 50 మందికి గాయాలయ్యాయి.
1: చనిపోయిన 4 కుటుంబ సభ్యులకు మేము 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్ప్రెషన్ కూడా ప్రకటిస్తాం. అందరు కూడా పేద కుటుంబానికి సంబంధించిన చికిత్సకు సంబంధించి ఎవరు ఆందోళన పడొద్దని ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో అన్ని చర్యలు తీసుకుంటామని వారికి తెలియజేస్తాం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ మహిళా కుట్టు మిషన్ల కోసం 18 నుండి 50 ఏళ్ల మధ్య గల బీసీ మహిళల నుంచి 7,323 దరఖాస్తులు వచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ నదీం తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో వీటిని పరిశీలించి తుది జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. సరిహద్దుల నుండి బియ్యం, ధాన్యం, గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు డీసీపీ భాస్కర్ ఆకాశవాణికి తెలియజేశారు.
2: ఈ రోజు నాకాబందీ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మంచిర్యాల టౌన్ లో ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, లాడ్జెస్ ను కూడా టీమ్స్ చెక్ చేస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మార్కెట్ ఏరియాలో చాలా విలువైన వ్యాపార సంస్థలున్నాయి. ఇక్కడ 24x7 అందుబాటులో ఉంటున్నాము. మా యొక్క ఆర్ముడ్ పార్టీ కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ అయి ఉంటుంది. ఎక్సర్సైజ్ లో భాగంగా ఈ రోజు నాకాబందీ చేసినాము. జిల్లా వ్యాప్తంగా బార్డర్లలో కూడా నడుస్తుంది.
0: మెదక్ జిల్లా నర్సాపూర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ ఛాంపియన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఆరోగ్యం, పోషణ మెరుగుదలకు కృషి చేస్తున్న సిబ్బంది సేవలను నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజ్ యాదవ్ అభినందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్నాయి. 15 ఈసీ స్థానాలకు గాను 33 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి మమత తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటల కొనుగోళ్లకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, 4 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యాంశాలు మరోసారి. నానా ఫీజుతో 22A నిషేధిత నివాస భూముల రిజిస్టేషన్కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరించినా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ సహకారితా మంత్రి అమిత్ షాహ ఉక్తవాన్ యత్ సర్వకారః గోపాలన ఆధారితం సంపూర్ణ పారిస్థితిక తంత్రం వికసయన్ అస్తి, యేన గ్రామీణ అర్థవ్యవస్థాయై ప్రోత్సాహనం లభతే. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః మాసికః ఆకాశవాణి కార్యక్రమః మన్ కీ బాత్ అద్య ద్వాదశ వర్షాణి పూరితాని. ఆరక్షిదళేన సూచితం యత్ సార్వజనిక సురక్షాం విధిం వ్యవస్థాం యాతాయాత సంచారం సునిశ్చేతుం నవదిల్లీ మండలే భారతీయ నాగరిక సురక్షా సంహిత త్రయోవింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షస్య త్రిషష్టి ఉత్తరైకశతతమః భాగః ప్రభావీభూతః. ఆంధ్రప్రదేశ సత్యవేడు మండలస్య శ్రీ సిటి ఇత్యత్ర ఏకేన ఔద్యోగిక బాష్ప యంత్ర విస్ఫోటేన చత్వారః కర్మకరాః మృతాః, ఏకశ్చ గంభీర రూపేణ వ్రణితః. అపి చ ఏషియాయి క్రీడాయాం జపాన దేశి భారతేన అద్య పంచ స్వర్ణ పదకాని ద్వే రజత పదకే చ విజితే. అథ వార్తాః విస్తరేణ. కేంద్రీయ గృహ ఏవం సహకారితా మంత్రి అమిత్ షాహ అవదత్ యత్ నరేంద్ర మోదీ ప్రశాసనం గోపాలనస్య విషయే సంపూర్ణం తంత్రం వికసితుం ప్రయతతే. గోమయాత్ జైవ గైస్ జైవిక ఖాద్ నిర్మాణాత్ ప్రారభ్య దుగ్ధజన్య పదార్థానాం ప్రసంస్కరణం తథా చ తేషాం విపణస్య వ్యవస్థా అపి అస్మిన్నేవ తంత్రే అంతర్భవతి. ఏతేన గ్రామీణ అర్థవ్యవస్థాయాః వికాసే నూతనం ప్రోత్సాహనం ప్రారప్స్యతే. అద్య భోపాలనగరే ఆయోజితే రాజ్యస్తరీయ గౌపాలక సమ్మేళనే భాషమాణః అమిత్ షాహః అవదత్ యత్ సహకారితా మంత్రాలయస్య స్థాపనయా పశుపాలకాః సర్వాధికం లాభం ప్రాప్స్యంతి.
1: హమ్నే శ్వేత క్రాంతి 2 కీ శురువాత్ కీ హే. ఇస్మే హమ్ నయీ 75,000 సహకారీ డేరియా గావో మే బనాయేంగే ఔర్ 46,000 డేరియో కో మజబూత్ కరేంగే. 75,000 నయీ డేరియా బనానే మే సబ్సే జ్యాదా డేరీ మేరే మధ్యప్రదేశ్ మే బన్నే వాలీ హై.
0: ఆపరాధిక న్యాయ వ్యవస్థాయాః పరిష్కార విషయే అమిత్ షాహః భణితవాన్ యత్ భారతీయ న్యాయ సంహితాయాః పూర్ణరూపేణ కార్యాన్వయనే సతి ప్రథమ సూచనా ప్రతివేదనస్య పంజీకరణాత్ ఆరభ్య సర్వోచ్చ న్యాయాలయ పర్యంతం ప్రకరణానాం నిస్సారణం త్రివర్షాభ్యంతరే కర్తుం శక్యతే. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః మాసిక ఆకాశవాణి కార్యక్రమః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమః అద్య ద్వాదశ వర్షాణి ప్రపూరితవాన్. అస్య కార్యక్రమస్య ప్రథమం ప్రసారణం చతుర్దశోత్తర ద్విసహస్రతమే వర్షే విజయదశమ్యాః అవసరె ప్రసారితః అభవత్. సాంప్రతం యావత్ మన్ కీ బాత్ కార్యక్రమస్య 38,00,000 సంస్కరణాని ప్రసారితాని. విగతేషు ద్వాదశ వర్షేషు మన్ కీ బాత్ కార్యక్రమ మాధ్యమేన సమగ్రదేశే జాయమానం సకారాత్మకం పరివర్తనం ప్రకాశయితుం భారతస్య వికాసయాత్రాయాం భారతీయ నాగరికాణాం సక్రియాంశగ్రహణం ప్రోత్సాహయితుం చ ఏకం విశిష్టం మంచం ప్రదత్తవాన్. అనేన మాసిక కార్యక్రమేణ ప్రధానమంత్రి దేశస్య తేషాం జనానాం ప్రేరణాదాయీ కథాః వినిమయం కరోతి, యే శిక్షా స్వాస్థ్య పర్యావరణ సంరక్షణ నవాచార సమాజ సేవాదిషు క్షేత్రేషు విశిష్టం యోగదానం కుర్వంతి. దిల్లీ ఆరక్షిదళం అవదత్ యత్ సురక్షాం లోక వ్యవస్థాం నిర్బాధ యాతాయాత సంచారం చ సునిశ్చేతుం నవదిల్లీ మండలే భారతీయ నాగరిక సురక్షా సంహితాయాః త్రిషష్ట్యధికైకశతతమా ధారా ప్రవర్తతే. సార్వజనిక సూచనాయాం నవదిల్ల్యాః ఆరక్షి ఉపాయుక్తః అవదత్ యత్ అనుమతి విహీనాః జనసమ్మర్దాః సార్వజనిక భాషణాని ఉద్ఘోషకరణం శోభాయాత్రాః ప్రదర్శనాని అన్యాః నిర్దిష్టాః గతివిధయః చ నిషిద్ధాః సంతి ఇతి. సూచనాయాం ఇదమపి ఉక్తం యత్ అద్య నిర్ధారితాయ కస్మైచిదపి విరోధ ప్రదర్శనాయ అనుమతిః న ప్రదత్తా. అపి చ

హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నిహిత గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ యాదాల చంద్రశేఖర్ బాబు. 6:35 రైతు సమాచారంలో సోయా చిక్కుడులో చీడపీడలు వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయ సాహితీ కార్యక్రమం తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం. 59వ భాగంలో శ్రీ తోకల సామశివరావు గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 లలిత సంగీత కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 10:00 ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా జంతు సంరక్షణ చేద్దాం, వన్యజీవులను కాపాడుదాం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో పిఎస్ అంబేద్కర్ కాలనీ చండుగొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. 5:45 జానపద సంగీత కార్యక్రమం. రేపు రెండో ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. జవాన్ క్షమించాలి కళాశాల చిత్రం నుంచి హరిణి సుధాకర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.

0: കുടും കേന്ദ്രം మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

మీరింతవరకు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: సూచనలు కార్యక్రమంలో యాసంగిలో మొక్కజొన్నపై కత్తెర పురుగు యాజమాన్యం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు.
1: అందరికీ నమస్కారం. నా పేరు ఎం రాజశేఖర్. నేను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ లో కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. యాసంగిలో మొక్కజొన్న పంటల లోపల వచ్చేటటువంటి కత్తెర పురుగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. యాసంగిలో సాగు చేసేటటువంటి మొక్కజొన్న పంటకు ప్రధాన సమస్య కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు అనేది ముఖ్యంగా మనకు మొక్కజొన్న పంటను ప్రధానంగా మనం పంట విత్తిన దశ నుంచి పంట కోసే వరకు అన్ని దశల లోపల ఆశించి మొక్కజొన్న పంటను నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు, రెక్కల పురుగు అనేది మనకు లేత ఆకుల యొక్క అడుగు భాగం మీద మనకు 100 నుంచి 150 గుడ్లను ఒక 10 నుంచి 15 సముదాయాలుగా పెడుతుంది. అంటే ఒక పురుగు దగ్గర 2000 నుంచి 1500 గుడ్లను పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ గుడ్ల నుంచి పొదిగినటువంటి రెక్కల పురుగులు ఆకుల నుంచి బయటకు వచ్చి ముందుగా లేత ఆకుల మీద ఉండేటటువంటి పత్రహారితాన్ని గోకి తినడం ద్వారా ఆకుల మీద చారలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బాగా ఎదిగినటువంటి లార్వాలు మొక్కజొన్న లోపల ఉండేటటువంటి శాకీయ దశ లోపల మన కాండం లోపలికి చొచ్చుకొని పోయి అందులోపల ఉండేటటువంటి పత్రహారితాన్ని తినడం ద్వారా మనకు కొమ్మలు ఎండిపోవడం, అదేవిధంగా మొవ్వు చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రైతు సోదరులు మనం ముఖ్యంగా ఈ మొక్కజొన్న పంట లోపల మనకు కత్తెర పురుగు యొక్క ఉధృతి ఉందా లేదా అని చూసుకోవాలంటే మనం ముఖ్యంగా 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమైనది ఏంటంటే మనకు ఆకుల మీద తెల్లటి చారలు కనిపించడం, తర్వాత ఆకుల మీద నిర్దిష్ట ఆకారం లేని రంధ్రాలు కనిపించడం, అదేవిధంగా మనకు మొవ్వు ఎండిపోవడం అనేది ఒకటి. తర్వాత 4 చూసుకున్నట్లయితే మనకు మొక్క మీద ఈ యొక్క పురుగు విసర్జించిన పదార్థం మనకు గోధుమ రంగు లోపల కనిపిస్తుంటుంది. ఈ యొక్క 4 లక్షణాలు కనిపిస్తున్నట్లయితే ఇట్లా తప్పకుండా రైతు సోదరులు వారి యొక్క పొలం లోపల ఈ యొక్క మొక్కజొన్న లోపల కత్తెర పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి. కాబట్టి ఈ యొక్క కత్తెర పురుగు అనేది మనం యాజమాన్య పద్ధతిలో చూసుకున్నట్లయితే మనం ఓన్లీ రసాయనాలను పిచికారీ చేసుకోకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క మొక్కజొన్న లోపల వచ్చేటటువంటి కత్తెర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ముందుగానే అంటే ఇప్పుడు వచ్చే నెల నుంచి చాలా మంది రైతు సోదరులు మొక్కజొన్న పంటను సాగు చేస్తారు కాబట్టి ఫస్ట్ లోతస్సు దుక్కులు అనేది దున్నుకోవాలి. ఈ యొక్క లోతస్సు దుక్కులు దున్నుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ యొక్క కత్తెర పురుగుకు సంబంధించినటువంటి కోశస్సు దశలు నేల లోపల నుండి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కోశస్సు దశలు బయటకు వస్తావో అవి సూర్యరశ్మి తగలడం వలన అవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటిని పక్షులు మరియు ఇతర జీవరాశులు వాటిని తిని నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంట విత్తుకునే ముందు తప్పకుండా మొక్కజొన్న పంటను విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ యొక్క విత్తన శుద్ధికి మనకు మార్కెట్ లోపల చాలా మంచి రసాయనం అవైలబుల్ లో ఉంది. అది ఏంటంటే సయాంత్రనోలిపోల్ ప్లస్ థైమెథాక్సమ్ కలిసినటువంటి మందును మనం 6 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీళ్ళలో ఆరబెట్టుకుని విత్తుకోవాలి. అంతేకాకుండా మనం విత్తుకున్నప్పుడు ఏమో విత్తిన తర్వాత అంటే విత్తన శుద్ధి చేసుకుని విత్తిన తర్వాత కూడా మనకు అక్కడక్కడ ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతి రావడానికి అవకాశం, అంటే దాదాపుగా మనకు ఒక 20 నుంచి 25 రోజులు విత్తన శుద్ధి చేయడం వల్ల మన కత్తెర పురుగు యొక్క ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 25 డేస్ తర్వాత అంటే 25 రోజుల తర్వాత తప్పకుండా ఎకరానికి ఒక 5 నుంచి 6 లింగాకర్షక బుట్టలు అనేది పెట్టుకోవాలి. ఈ ఒక లింగాకర్షణ బుట్టలు మనకి ఎక్కువ ఖర్చు కూడా కాదండి. ఒక లింగాకర్షణ బుట్టు యొక్క ఖర్చు 40 రూపాయలు, అంటే 40x5 బుట్టలు పెట్టుకుంటే 200 రూపాయల లోపల మీకు ఖర్చు తక్కువ ఖర్చుతోటి అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క బుట్టలు పెట్టుకోవడం వల్ల ఏమి ఉపయోగం అంటే ఈ యొక్క బుట్ట ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఆ యొక్క రసాయనానికి మనకి ఎక్కడైతే మొగరెక్క పురుగులు ఉన్నాయో ఆ మొగరెక్క పురుగులు ఆకర్షితం అయిపోయి ఆ యొక్క బుట్టలో పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకరానికి ఒక 5 లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవాలి. అంతేకాకుండా మనకు మొక్కజొన్న పంట అనేది శాకే దశ లోపల అంటే మనకు మోకాళ్ళ ఎత్తు దశ లోపల ఉన్నప్పుడు ఒకసారి మనం ఏం చేయాలంటే మనం కార్బోఫిరాన్ గ్రానుల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఆ యొక్క గ్రానుల్స్ ఒక్కొక్క సుడిలో ఒక జస్ట్ ఒక 3 నుంచి 4 గింజలు పడే విధంగా చేసుకోవాలి. అంతేకాకుండా మొక్కజొన్న పంటను ఏక పంటగా అంటే ఒకటే పంటగలాగా సాగు చేయకుండా మొక్కజొన్నతో పాటు ఇతర అంతర పంటలు అయినటువంటి కంది కానీ తర్వాత పెసర గాని బొబ్బర గాని అటువంటి పంటలను సాగు చేసుకోవడం వల్ల కూడా కొద్ది వరకు ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలా ప్రాంతాల లోపల రైతులే కొన్ని రకాలైనటువంటి అంటే ఇండిజినస్ అంటే ట్రెడిషనల్ గా సాంప్రదాయ పద్ధతుల లోపల కొన్ని రకాలను డెవలప్ చేయడం అనేది జరిగింది. అందులో కూడా చూసుకున్నట్లయితే సున్నం అంటే మన ఇంటికి వేసేటటువంటి సున్నం ఒక పాలు, అంతేకాకుండా దాని లోపల 9 పాలు ఏమో ఇసుకను కలిపేసుకుని సుడిలో వేసుకున్నట్లయితే కూడా కొద్ది వరకు ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి అంటే నేను విత్తన శుద్ధి, అంతర పంటలు, తర్వాత నెక్స్ట్ లింగాకర్షక బుట్టలు, తర్వాత సుడి లోపల మనం సున్నం ప్లస్ ఇసుక కలిపి ఇవన్నీ చేయలేని ఎడల

0: తప్పకుండా రైతు సోదరులు జీవ సంబంధితమైనటువంటి పురుగు మందు అయినటువంటి మెటరైజం అనేసోఫిలి అనేటటువంటి మందు ప్రస్తుతం మార్కెట్ లో చాలా విరివిగా అవైలబుల్ ఉంది. అది 5 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి మొక్క యొక్క సుడిలో పడే విధంగా పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనకు మంచి ఉపయోగం ఉంది. ఇవన్నీ పద్ధతులు పాటించలేని ఎడల మనకున్నది ఒకే ఒక ఆప్షన్, దట్ ఈస్ కెమికల్స్, అంటే రసాయన మందులు. ఆ రసాయన మందులో చూసుకున్నట్లయితే రైతు సోదరులు చాలా వరకు ఏవేవో రసాయన మందులు వాడడం వలన సాగు ఖర్చు పెరుగుతుంది తప్ప మనకు పురుగు ఉధృతి తగ్గడం లేదు. కాబట్టి ఇప్పుడు నేను సూచిస్తున్నటువంటి 3 మందులను మీరు వాడినట్లయితే 100% మనం ఈ యొక్క మొక్కజొన్నలో వచ్చేటటువంటి కత్తెర పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తొలి దశ లోపల, అంటే మనం పంట విత్తుకున్న 30 నుంచి 35 రోజుల దశ లోపల తప్పకుండా ఒకసారి క్లోరాన్ ట్రనోలిపోల్ అనేటటువంటి మందును 80 మిల్లీలీటర్లను ఒక ఎకరానికి, అంటే 80 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు మనకు కత్తెర పురుగు యొక్క ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇట్లా మనకు స్పైనోటోరం అనేటటువంటి మందు 0.5 ml నీటికి, అంటే 100 మిల్లీలీటర్లను 180 నుంచి 200 లీటర్ల నీళ్ళ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క కత్తెర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇట్లా ఇమామెక్టిన్ బెంజోయిట్ అనేటటువంటి మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి, అంటే 100 గ్రాములను 180 లీటర్ల నీళ్ళలో కలిపేసుకుని పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క కత్తెర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు పురుగు మందు పిచికారి చేసినా రైతు సోదరులు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా పురుగు మందు అనేది మాక్సిమం సాయంత్రం వేళలో, ఎస్పెషల్లీ మొక్కజొన్న పంట లోపల కత్తెర పురుగుకు అయితే సాయంత్రం వేళలో పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు సాయంత్రం వేళలో పిచికారి చేయాలంటే మనకి ఒక కత్తెర పురుగు అనేది సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయం లోపలనే దీని యొక్క యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పిచికారి చేయడం వల్ల మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు పిచికారి చేసినా కూడా ఆ యొక్క మందు అనేది మొక్క యొక్క మువ్వులో పడే విధంగా పిచికారి చేసుకోవాలి. లేదంటే ఇట్లా మనకు సాంప్రదాయ పద్ధతి లోపల 10 కేజీల తౌడును తీసుకుని అందులోపల 2 కిలోల బెల్లం కలిపేసుకుని ఒక రాత్రంతా దాన్ని పులియబెట్టుకుని మరుసటి రోజు సాయంత్రం దాని లోపల ఒక 500 మిల్లీలీటర్లు క్లోరోఫైరిఫాస్ కలిపిన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుని మొవ్వులో వేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క మొక్కజొన్న లోపల ఆశించేటటువంటి కత్తెర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తక్కువ ఖర్చుతోటి పై సూచించిన యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటించినట్లయితే గిట్ల మొక్కజొన్నలో ఆశించినటువంటి కత్తెర పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకుని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదములు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు విన్నా పాట 35 చిన్న కథ కాదు సినిమా నుంచి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ది చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి

అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ది చేస్తుందని కేంద్ర హోం సహకారాల శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. భోపాల్లో జరిగిన రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఆవు పేడతో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల తయారు నుంచి పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వరకు పశుపోషణ రంగాన్ని అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల పశుపోషకులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలపై మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల పరిష్కారం 3 సంవత్సరాల్లో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, పిల్లల లైంగిక వేధింపుల దృశ్యాలు, డీప్ ఫేక్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు న్యాయ సహాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సులభంగా న్యాయం అందేలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీలా, ఈ కోర్టుల ప్రాజెక్టుల ద్వారా ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సేవలను కొనియాడుతూ న్యాయరథం మొబైల్ లోక్ అదాలత్ వాహనాన్ని అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం టాంజానియాకు బయలుదేరింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 153వ అసెంబ్లీలో ఈ బృందం పాల్గొంటుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై జరిగే చర్చల్లో భారత ప్రతినిధులు పాల్గొని ఆయా అంశాలపై భారత దృక్పథాన్ని వెల్లడించనున్నారు. హరివంశ్ గవర్నింగ్ కౌన్సిల్, జనరల్ డిబేట్, అత్యవసర అంశంపై చర్చతో పాటు ఐపీయు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ది, మహిళల భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిరోధం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, భవిష్యత్ పనులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హార్మజ్ జలసంధిలో ప్రాజెక్టైల్ దాడికి గురైన కువైట్కి చెందిన ట్యాంకర్ ఎంటీ కజీమా 3లో ఉన్న 5 భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల్లో సహకరించిన ఓమన్ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోని 75 నుంచి 80% ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేలా కొత్త వాణిజ్య నెట్వర్క్ను అభివృద్ది చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చికాగోలో యుఎస్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలి సంవత్సరాల్లో భారత్ అనేక దేశాలతో వాణిజ్య చర్చలను గణనీయంగా విస్తరించిందని, మరికొన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాణిజ్య సంబంధాల విస్తరణతో భారత్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పెద్ద అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ది చెందిన, అభివృద్ది చెందుతున్న దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు 60 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు నవ్ప్రీత్ సింగ్ ను టర్కీ నుంచి భారత్ కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నవ్ప్రీత్ సింగ్ నయాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్,
మెథాంఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపు

0: దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 మంది పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంప్రదింపులు, సంస్థల మధ్య సమన్వయం, దౌత్యపరమైన చర్యలతో పరారైన నిందితులను తిరిగి తీసుకొస్తున్నామని, 2029 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి నార్కో కార్టెల్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ద పరిస్థితులు కొనసాగుతున్న వేళ, మందుగుండు సామగ్రి, యుద్ద విమానాలు, ఆపరేటింగ్ వ్యవస్థలు, సరఫరా మార్గాల కొరతను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో స్వయం సమృద్ది సాధించడం భారత్కు అత్యవసరమని భారత్ వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. 94వ వాయుసేన దినోత్సవానికి ముందు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వయం సమృద్ది కోసం వాయుసేన ఇప్పటికే గణనీయమైన కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తావిస్తూ, వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని, ఏఐ సహాయంతో పనిచేసే బలగంగా మారుతున్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మానవ ప్రమేయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
1: Our vision is very clear that we have to have an AI augmented force. AI is entering into every field of Indian Air Force today, but it is an AI augmented force where AI assists but the human remains in the decision making chain.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి సందర్భంగా ప్రారంభమైన తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ అభివృద్దిలో పౌరులు చురుగ్గా భాగస్వాములు కావడానికి మన్ కీ బాత్ వేదికగా నిలుస్తుంది. ఈ నెలవారీ కార్యక్రమంలో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను ప్రధానమంత్రి పంచుకుంటారు. మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల్లో ప్రసారమవుతుంది. ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చి ఈ రోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధించింది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక రెజ్లింగ్ లో భారత రెజ్లర్ అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో ఉత్తర కొరియా రెజ్లర్ పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సాధించారు. ఈ విజయాలతో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలతో పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ముల్లన్పూర్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న 3వ చివరి వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు భారీ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టులో కేఎల్ రాహుల్ 83 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్ గా నిలవగా, రోహిత్ శర్మ 92, రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు చేశారు. 3 వన్డేల ఈ సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోగా, ఈ మ్యాచ్ లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లోని చాలా ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్, బీహార్ లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ది చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో రబీ పంటల్లో అనగా ఆరుతడి పంటల్లో సాగు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నేలల విభాగంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి శారద.
6: ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో రబీ పంటల సాగు, యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రబీలో వివిధ రకాల పంటలను సాగు చేస్తుంటారు రైతు సోదరులు. ప్రస్తుతం రబీ పంటలు వేసుకునే సమయం రాబోతున్నందున రైతులందరూ సరైన పంటలు ఎంచుకోవడానికి, సరైన సమయంలో విత్తుకోవడానికి నీళ్ల లభ్యత, నీటి లభ్యతను బట్టి ఎలాంటి పంటలు ఎంచుకోవాలి అనే విషయాల్ని మనతో చర్చించడానికి ఈరోజు మన స్టూడియోస్కి విచ్చేశారు డాక్టర్ డి విజయలక్ష్మి గారు. వీరు రాజేంద్ర నగర్ లోని నేల విభాగానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త. నమస్కారం అండి డాక్టర్ డి విజయలక్ష్మి గారు.
7: నమస్కారము
6: మేడం. చెప్పండి, ఈరోజు ముందుగా రబీ పంటలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలంటారు?
7: ప్రస్తుతం రబీ పంటలు వేసుకునే సమయం రాబోతున్నందున రైతులందరూ సరైన పంటలు ఎంచుకుని సరైన సమయంలో విత్తుకోవాల్సిన అవసరం ఉంది. నేల రకము, నీటి లభ్యత మరియు విత్తే సమయంని పరిగణలోకి తీసుకుని పంటల్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎలినినో పరిస్థితుల దృష్ట్యా తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకుని మంచి దిగుబడులు పొందాలి. ముఖ్యంగా ఏ నేల రకాన్ని బట్టి పంటల్ని ఎంపిక చేసుకోవాలి అంటే వర్షాధార నేలలు, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ వచ్చేసింది కాబట్టి మనము ఎక్కువగా బోర్వెల్లు గాని కెనాళ్ల మీద కూడా డిపెండ్ అవుతాము. కాల్వలు వస్తాయనే నమ్మకం లేనందున తప్పకుండా నీటి వసతులు ఉన్నప్పుడు మాత్రమే నేల రకాన్ని బట్టి పంటల్ని ఎంచుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. ముఖ్యంగా ఎర్ర నేలల్లో జొన్నలు, ఉలువలు విత్తుకోవచ్చు. నల్ల నేలల్లో అయితే జొన్న, తెల్ల కుసుమలు, పొద్దుతిరుగుడు, శనగల్ని సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో ఎల్నినో ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి నీటి వసతి గల ఎర్ర నేలల్లో పెసర, మినుము, బొబ్బర్లు, జొన్న, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, రాగులు, వేరుశనగ, ఆముదము, కంది, రబీ కందిని సాగు చేసుకోవచ్చు. నీటి వసతి గల నల్ల నేలల్లో అయితే మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు పైర్లను విత్తుకోవచ్చు. పట్టణాలకు దగ్గరగా ఉన్న రైతులు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడం అనేది చాలా శ్రేయస్కరము. ఎందుకంటే ఇవి మనకి తొందరగా మార్కెట్ అనుగుణంగా ఉంటాయి కాబట్టి పట్టణ పరిసరాల్లో ఉన్న రైతులందరూ కూడా తప్పకుండా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకోవాలి.
6: రబీ పంటలను విత్తే సమయం ఆధారంగా ఎలా ఎంపిక చేసుకోవాలి?
7: కందిని రబీ పంటగా సాగు చేసినప్పుడు సెప్టెంబర్ 15, అంటే ఆల్రెడీ మనకు అయిపోయింది, అనగా అక్టోబర్ మొదటి వారం నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకుంటే మనకు సరైన సమయంలో దిగుబడి వస్తుంది. ఎకరానికి మనకి దీనికి 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరం పడుతుంది. మధ్యకాలిక రకాలైన ICPL 85063, WRG 27 53 65, LRG 11, ICPL 87119, ICPL 8863 మరియు MRG 1004 అనే రకాలను మనము రబీలో సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకాలు.

రబీ కంది జనవరిలో పూతకు వస్తుంది. ఈ సమయంలో శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. 2 నుంచి 3 తడులు ఇవ్వగలిగితే ఏ ప్రాంతంలోనైనా ఈ రబీ కంది సాగు చేసుకోవచ్చు. తర్వాత వచ్చే పప్పు ధాన్యాల్లో ముఖ్యమైనవి పెసర మినుము. ఈ 2 ముఖ్యమైన పప్పు ధాన్యాలు అక్టోబర్ 1 వారం నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. పెసరలో అతి స్వల్పకాలిక రకాలైన WGG 42, WGG 37, MGG 295, MGG 347 రకాలను సాగు చేసుకోవచ్చు. మినుములో PU 31, LBG 645, 685, 752 వంటి రకాలు అనుకూలంగా ఉన్నాయి. పెసర అయితే ఎకరానికి 6 కిలోలు, మినుము అయితే 8 కిలోల విత్తనాలు అవసరం పడతాయి. వరి మాగాణుల్లో ఎవరైతే వానాకాలము నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు వరి సాగు చేసి ఇప్పుడు యాసంగిలో ఈ ఎలినో ప్రభావాల దృష్ట్యా నీటి తడులు ఇచ్చేంత స్తోమత లేనప్పుడు వరి మాగాణుల్లో వరి తర్వాత పెసర మరియు మినుమును నవంబర్లో వేసుకోవచ్చు. వరి కోతకు 2-3 రోజుల ముందే పెసర మినుముల్ని చల్లుకోవాలి. ఈ చల్లుకునే విధానానికి కొంతమేర విత్తనాలు ఎక్కువ అవసరం పడుతుంది. అనగా మనకి 16 నుంచి 18 కిలోల విత్తనము అవసరం అవుతుంది. ఇది ఎప్పుడు వేసుకోవాలి అంటే వరి కోసిన తర్వాత చివరి తడి ఇచ్చిన తర్వాత మనకి కొంచెం తేమ ఉంటుంది. ఆ తేమలోనే మనం ఈ పెసర మినుము విత్తనాలను వేసుకుంటే రబీ పంటగా ఉపయోగపడుతుంది. పెసర పంటను వేసవి పంట కూడా ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కూడా విత్తుకోవచ్చు. కానీ ప్రస్తుతం రబీలో ఈ వరి మాగాణుల్లో వేసుకుంటే కూడా మంచి ఇక సాగు చేసుకోవచ్చు. శనగ వచ్చేస్తే ఇది ముఖ్యంగా నల్ల రేగడి నీళ్లలో అక్టోబర్ నవంబర్ 1 వారం వరకు విత్తుకోవచ్చు. శనగలో మనకి ముందున్న రకాలు ఏమిటి అంటే JG 11, JG 130, KAK 2, ICPV 2 రకాలను విత్తుకోవచ్చు. శనగ సాగుకు ఎకరానికి దేశవాళీ రకాలైతే 25 నుంచి 30 కిలోలు అవసరం పడుతుంది. ఒకవేళ ఎవరైనా కాబూలీ రకాలు సాగు చేయాలి అంటే 45 నుంచి 60 కిలోల విత్తనం అవసరం పడుతుంది. శనగ వేసేవారు వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో వేసుకుని సాగు చేసుకోవాలి. అలసందలు ఉలవలని మనము అక్టోబర్ నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఉలువలను అక్టోబర్ 1 పక్షం వరకు విత్తుకోవాలి. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరం పడుతుంది. ఉలువలలో దేశవాళీ రకాలను, అలసందలలో దేశవాళీ తెలుపు రకాలను ఎంచుకుంటే మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. వేరుశనగ విషయానికొస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా నేలలు ఎర్ర నేలలు కావున ఈ వేరుశెనగ సాగుకు అనుకూలంగా ఉన్నాయి. వేరుశెనగను కూడా సెప్టెంబర్ 1 పక్షం నుంచి నవంబర్ 2 పక్షం వరకు విత్తుకోవచ్చు. వీటిలో గనక రకాలను చూస్తే ధరణి, కదిరి, 6 రకాలు అనువుగా ఉంటాయి. సారవంతమైన నల్లరేగడి నేలలు శనగ పంటకు అనుకూలం కావు. ఒకవేళ నీటి వసతులు గనక ఉంటే మనము ఇవి ఎర్ర నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 60 నుంచి 80 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వరుసల మధ్య దూరము 30 నుంచి 40 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరము 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎందుకంటే మనకు ఊడలు పోసి కాయలు రావడానికి మంచి ఎడంలో విత్తుకుంటేనే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. తర్వాత రబీలో వేసుకోవాల్సిన మరొక నూనె గింజ పంట విషయానికొస్తే ఆవాలు. అతి తక్కువ నీటితో సాగు చేయబడే ఈ నూనె పంటను అక్టోబర్ 1 పక్షం నుంచి నవంబర్ 1 పక్షం వరకు విత్తుకోవచ్చు. ఆలస్యమైతే పేనుబంక వచ్చే అవకాశం ఉంది. అలాగే బూడిద తెగులు కూడా దీనికి ఆశించే అవకాశం ఉన్నందున ఆవాలు నల్లరేగడి నీళ్లలో మరియు తేలిక నీళ్లలో కూడా సాగు చేసుకోవచ్చు. తర్వాత పంట మనకి కుసుమలు. కుసుమలు అనేది ఎక్కడైతే నల్లరేగడి నేలలు ఉన్నాయో అలాంటి నేలల్లో 2-3 తడులిచ్చి ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఇది సాగు చేసుకోవడానికి అక్టోబర్ 2 పక్షం నుంచి నవంబర్ 1 పక్షం వరకు విత్తుకోవచ్చు. కుసుమలో అయితే TSF 1 తెల్ల కుసుమ రకం అన్నమాట. ఇది మన తెలంగాణలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకము. అలాగే మంజీర వంటి రకాలను విత్తుకోవచ్చు. నీటి నిలువని, బరువైన తేమను నిలుపుకునే సామర్థ్యం కలిగిన నల్లరేగడి నేలలు ఈ లేదా ఎర్రగరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలము. ఆముదం విషయం వస్తే గత 20-30 సంవత్సరాల ముందు మనకి ఆముదం అనేది మన తెలంగాణలో విపరీతంగా ఉండేది. ప్రస్తుతం ఆముదం సాగు చేయడానికి సరైన రకాలు లేకపోవడం వల్ల విత్తుకోవడం లేదు. మన IIOR ఇన్స్టిట్యూట్ నుంచి మనకి చాలా ఆముదం రకాలు వచ్చాయి. వాటిని గనక సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎలాంటి పందుల బెడద కాని, అడవి పందుల బెడద కాని, లేకపోతే నెమళ్ళ బెడద లేకుండా సాఫీగా మనకు యాసంగిలో ఈ ఆముదం పంటను సాగు చేసుకోవచ్చు.

పంటను సాగు చేసుకోవాలి అంటే అక్టోబర్ 2వ పక్షం లోపు మనము ఈ పంటను విత్తుకోవాలి. 2వ పక్షం లోపు విత్తుకుంటేనే మనకి తగిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీనిలో గనక రకాలు చూస్తే క్రాంతి, హరిత, జ్యోతి, జ్వాల వంటి సూటి రకాలతో పాటు పీసీహెచ్ 111, పీసీహెచ్ 222 వంటి హైబ్రిడ్ రకాలను 2 లేదా 3 తరలతో మనము సాగు చేసుకోవచ్చు. తర్వాత వచ్చే నూనె గింజ పంట వచ్చేసి పొద్దుతిరుగుడు. ఎందుకంటే ప్రస్తుతం పొద్దుతిరుగుడు అనేది మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మన నేలలు, మన వాతావరణము ఈ పొద్దుతిరుగుడు పంటకి చాలా అనుకూలము. కాబట్టి రైతులందరూ కూడా దీనిని కూడా సాగు చేసే యోచనలో ఉండాలి. ఈ పంటను మనక నవంబర్ నుండి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. ఈ పొద్దుతిరుగుడిని మనం పెసర మినుములాగే వరి మాగాణుల్లో విత్తుకోవచ్చు. జీరో టిల్లేర్ పద్ధతి ద్వారా కూడా మనం ఈ పొద్దుతిరుగుడిని విత్తుకోవచ్చు. ఈ పంటలో గనక రకాలను చూస్తే ఏపీఎస్హెచ్ 66, ఏపీఎస్హెచ్ 11 మరియు ఎన్డీఎస్హెచ్ 1 రకాలనే కాక ఇతర నాణ్యమైన ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్ రకాలను కూడా విత్తుకోవచ్చు. కానీ పొద్దుతిరుగుడు వేసేటప్పుడు చాలా మంది రైతులు గనక వేసుకుంటే మనకి పక్షుల బెడద నుంచి రక్షించుకోవచ్చు. అలాగే ఎరువుల యాజమాన్యం, ముఖ్యంగా కొన్ని తెగుళ్ళు వంటివి వస్తాయి కాబట్టి వాటిని వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటే పొద్దుతిరుగుడు కూడా మంచి ఆదాయం చేకూర్చే పంట. తర్వాత మొక్కజొన్న. ముఖ్యంగా మొక్కజొన్నకి కూడా కొన్ని తడులు అవసరం పడుతుంది. వరి తర్వాత మొక్కజొన్నకి కొద్ది మేర నీరు అవసరం ఉంటుంది, తడులు కూడా ఎక్కువ అవసరం ఉంటుంది. మొక్కజొన్నను నీటి వసతి మంచిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవడానికి మొగ్గు చూపండి. ఈ పంటను కూడా అక్టోబర్ నుంచి నవంబర్ లోగా మనం విత్తుకోవాలి. మొక్కజొన్నలో మధ్యకాలిక హైబ్రిడ్ రకాలని మనము విత్తుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ప్రైవేట్ నుంచి చాలా రకాలు ఉన్నాయి, వాటిని కూడా నాణ్యమైన విత్తన షాపుల్లో కొనుక్కొని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలో DHM 117, KH 510, Bio 9637 లేదా ఇతర నాణ్యమైన ప్రైవేట్ కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి, వాటిని సాగు చేసుకోవచ్చు. నవంబర్ మాసంలో విత్తుకోవాల్సి వస్తే DHM 115, KH 5991, DKC 7084 లాంటి స్వల్పకాలిక హైబ్రిడ్ రకాలను విత్తుకోవాలి. అందుకోసం మనం అక్టోబర్ లోనే ముందుగా నాటుకుంటే ఎలాంటి ప్రైవేట్ హైబ్రిడ్లైనా సాగు చేసుకోవచ్చు. కొంతమంది తీపి మొక్కజొన్న, స్వీట్ కార్న్ అంటాం, స్వీట్ కార్న్ ని కూడా మనము సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తున్నాయి. కాబట్టి మార్కెట్ లో కూడా చాలా మంది దీనికి డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని కూడా సాగు చేసుకోవాలంటే మాధురి, ప్రియ మరియు పాప్కార్న్ మొక్కజొన్నను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. వరి కోసిన తర్వాత చెప్పాను కదా, దుక్కి దున్నకుండా జీరో టిల్లేజ్, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న ఈ 4 పంటల్ని వరి కోసిన తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కానీ లేదు అంటే స్వల్పంగా దున్ని కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. పంట పూత మరియు అధిక ఉష్ణోగ్రతకు అంటే 37 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత గురి కాకుండా చూసుకోవాలి. ఆ విధంగా మనం ఈ పంటను సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత జొన్నలు. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా డయాబెటిక్, మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి జొన్నకి కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జొన్న సాగు చేసుకోవాల్సిన రైతులు చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే జొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటల్లో మనకి పక్షుల బెడతో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున మనము ఈ జొన్నను సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ తక్కువ నీటి తడులతోనే మనకి మంచి దిగుబడి వస్తుంది. మార్కెట్ లో సుమారు 55 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా మనకి జొన్నకు వస్తుంది కాబట్టి రైతులు దీన్ని కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేయడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా నీటి లభ్యత ఉన్న చోట CHH 14, CHH 27, మహాలక్ష్మి వంటి రకాలను వర్షాద అయితే వేసుకోవాలి. అంటే చిన్న చిన్న తడులు ఇచ్చినప్పుడు దీన్ని సాగు చేసుకోవాలి. ఒకవేళ మంచి నీటి వసతి కనుక ఉంటే మనకు M351, కిన్నెర, CSV 15 వంటి సూటి రకాలను విత్తుకోవాలి. ఈ పంటలను అక్టోబర్ 2వ పక్షం లోపు విత్తుకోవాలి. ఎకరానికి మనకి 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం పడుతుంది. కావున రైతులు ఎర్ర నేలలైనా, బంక నేలలైనా, నల్లరేగడి నేలలైనా, ఏ నేలలైనా నీటి వసతి గనక సౌకర్యం గనక ఉంటే ఖచ్చితంగా ఈ జొన్నను సాగు చేసి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను అందుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. ఇంకోటి మనకి మిల్లెట్ లో, చిరుధాన్యాలలో రాగులు అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన పంట. ఈ రాగును కూడా మనము అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నందున అక్టోబర్ 1వ వారం వరకు ఈ విత్తనాన్ని విత్తుకోవచ్చు. ఎకరానికి మనకి 3 నుంచి 4 కిలోల

0: రబీలో విత్తడానికి నీటి లభ్యతను బట్టి ఏ పంటలను విత్తుకోవాలంటారు?
1: ప్రస్తుత పరిస్థితుల్లో వరి పండించడం కంటే స్వల్పకాలిక ఆరుతడి పంటలు పండించడం లాభదాయకం. వరి పంటకైతే 1200 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఒక ఎకరా వరి పండించే నీటితో మనకి 4-5 స్వల్పకాలిక రకాల ఆరుతడి పంటలు పండించుకోవచ్చు. అతి తక్కువ నీటితో అపరాలు, నూనె గింజలు మరియు కూరగాయలు పండించుకోవడం ఉత్తమమైనది. మొక్కజొన్నకు జల్లు వేసేటప్పుడు, పాలు పోసుకునేటప్పుడు గింజ గట్టి పడే సమయంలో నీరు అవసరం. వేరుశనగలో విత్తిన వెంటనే 1 తడి 20-25 రోజుల తర్వాత 1 తడి పూత కాత దశలో ప్రతి 7-10 రోజులకు తడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. పొద్దు తిరుగుడు విషయంలోకొస్తే ఆశించిన దిగుబడి సాధించాలంటే మొగ్గ తొడిగే దశ, పువ్వు వికసించే దశ, గింజ కట్టే దశల్లో నీటి తడి అవసరం. శనగ పంట విషయానికొస్తే విత్తిన 20-25 రోజులకు 1 తడి ఇవ్వాలి. శనగ అనేది చలికాలంలో తేమతో పెరిగే మొక్క కాబట్టి నేలని బట్టి 1 లేదా 2 తడులు అవసరం పడుతుంది. బలమైన నేలలో గనక వేసుకుంటే మనకి 1-2 తడులతో సరిపోతుంది. అలాగే కుసుమలు కూడా శనగలాగా మనకి చలికాలంలో వచ్చే తేమనే గ్రహించి మనకి పంట ఎదుగుతుంది కాబట్టి దీనికి కూడా పంటకు నీరు ఇవ్వాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఒకవేళ అవసరమైతే 1 లేదా 2 తడులు శనగలాకనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. తేలిక నేలలకు ఆలస్యంగా విత్తిన పంటకు 1-2 సార్లు తడులు ఇవ్వడం అవసరం. అందువలన నీటి వసతి, లభ్యత ఆధారంగానే పంటలను ఎంచుకుంటే పంట కీలక దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా మంచి దిగుబడులతో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఆరుతడి పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకోవాలంటే పప్పుధాన్య సాగుల్లో చివరి తుక్కిలో 1 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. లేకపోతే మామూలుగా వరి మాగాణుల్లో ఏ విధంగా చల్లేసుకోవచ్చు. తర్వాత రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా అపరాలు సాగు చేసేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి అవసరమవుతుంది. ఎందుకంటే త్వరగా పురుగులకి తెగుళ్లకి ఆశించి దిగుబడి, మొక్క ఎదుగుదల అనేది చాలా తగ్గిపోతుంది. తదనంగా దిగుబడి కూడా తగ్గుతుంది. కావున విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. విత్తన శుద్ధి కొరకు 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పొడను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చి ఈ ద్రావణానికి 8 కిలోల విత్తనాలు అంటే 1 ఎకరానికి సరిపడే విత్తనాలను దానికి కలిపి 200 గ్రాముల రైజోబియం కల్చర్, ఇది జీవన ఎరువు, కలిపి విత్తనం చుట్టూ 1 పొరలా ఏర్పడేటట్లు చేసుకుని మనము నీడలో ఆరబెట్టి తర్వాత విత్తుకుంటే మనకి విత్తన శుద్ధి జరిగి మనకి పురుగులు తెగులు త్వరగా రాకుండా ఉంటుంది. కంది పంటను రబీ కాలంలో పండించుకునేటప్పుడు 36 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 1 బస్తా డిఏపిని వేసుకుంటే మనకి రబీ కందిలో ఈ ఎరువుల యాజమాన్యంకి సరిపోతుంది. ఇతర పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము మరియు అలసందలు ఎలాంటి పప్పు ధాన్యాలకైనా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేకపోతే 1 బస్తా డిఏపి వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనము విత్తినప్పుడే వేసుకుంటే మనకి సరైన పోషకాలు అంది మొక్క ఎదుగుదల బాగా పెరిగి ఈ రబీ కాలంలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత నూనె గింజ పంటల విషయానికి వస్తే, ఎరువుల విషయానికి వస్తే వేరుశనగ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సాగులవుతుంది కాబట్టి చాలా మంది ఎరువుల మీద శ్రద్ధ చూపించటం లేదు. ముఖ్యంగా ఈ రబీలో వేసుకుంటే కనుక ఆఖరి దుక్కిలో 1-4 టన్నుల పశువుల ఎరువు గాని వెర్మి కంపోస్ట్ గాని వేసుకోవాలి. ఎందుకు అవసరము అంటే మనకి భూమి గుల్లగుల్లగా ఉన్నప్పుడే వేరుశనగ బుడ్డలు అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఎరువుల విషయానికి వస్తే విత్తే సమయంలో 18 కిలోల యూరియా, 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని వేసుకోవాలి.

విత్తిన తర్వాత ఒక 30 రోజులకి అంటే తొలిపూత దశలో మరో 10-15 కిలోలు యూరియా వేసుకుంటే మనకి ఈ వేరుశెనగ సరిపడా ఎరువులు అందుతాయి. అలాగే వేరుశెనగ నూనె గింజ పంట కాబట్టి నూనె దిగుబడి పెరగాలంటే తప్పకుండా ఎకరానికి 200 కిలోల జిప్సం ను పూత దశ పూర్తయిన తర్వాత ఊడలు దిగే సమయంలో మొదలు దగ్గర వేసి మట్టిని ఎగదోయాలి. అలాగే కుసుమ పంట కూడా నల్లరేగడి నెలల్లో రబీలో సాగు చేసుకున్న పంట కాబట్టి దీనికి కూడా 10-12 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను దుక్కిలో వేసుకోవాలి. 5 వారాల తర్వాత పైపాటుగా 12 కిలోల యూరియాను వేసుకుంటే మనకి కుసుమలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పొద్దుతిరుగుడులు యాసంగిలో సాగు చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఎరువులు నీటి యాజమాన్యం పాటించాలి. ఎకరాకు 2-3 టన్నుల పశువుల ఎరువును విత్తే ముందు వేయాలి. ఎకరాకు 50 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకోవాలి. అయితే నత్రజని ఎరువులను విత్తే ముందు మిగతా సగం 2 దఫాలుగా వేయాలి. పొద్దుతిరుగుడులో మనకి 3 దఫాలుగా ఎరువుల్ని యూరియా రూపంలో వేయాలి. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను మాత్రం ఆఖరి దిక్కులో వేసుకుని పొటాషియం మాత్రము పైరు పూత దశలో ఉన్నప్పుడు 2 దఫాలుగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడులో మనకి గింజ గట్టిపడి పువ్వు అనేది విరిగిపోకుండా ఉండడానికి 2 గ్రాముల బోరాక్స్ ను 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే మనకి పొద్దుతిరుగుడులో ఉండే గింజలు గట్టిపడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో ఆముదంని కూడా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి దానిలో కూడా ఎరువుల్ని సరిగ్గా వేసుకుంటే మనకి దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎకరాకు 50 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను వేసుకుంటే మనకి ఈ పంటలు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఆవాలు మన దేశంలో, ఉత్తర భారతదేశంలో ఆవాలను బాగా సాగు చేస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సాగుపై మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా యాసంగి కాలంలో ఈ పంటను సాగు చేయడానికి మొగ్గు చూపినప్పుడు మనం దీనికి కూడా ప్రతి పంటకు లాగానే 2-3 టన్నుల పశువుల ఎరువులు వేసుకుంటేనే మంచి దిగుబడులు ఉంటాయి. అంటే నీటిని పట్టి ఉంచే శక్తి, ఎరువులను పోషకాలను గ్రహించే శక్తి దీనిలో ఉంటుంది. కాబట్టి మనం అన్ని పంటలకి కూడా పశువుల ఎరువు గాని వెర్మి కంపోస్ట్ గాని ఏవైనా వ్యవసాయ వ్యర్థాలను బాగా కుళ్ళిన తర్వాత వేసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇందులో భాగంగా మనకి ఆవాలులో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే దీనికి కూడా 25 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం విత్తేటప్పుడు వేసుకోవాలి. 2 దఫాగా 25 కిలోల యూరియాని పూత దశలో అంటే 50-60 రోజుల్లో వేసుకోవాలి. ఈ విధంగా నూనె గింజ పంటలైన పొద్దుతిరుగుడు, కుసుమ, ఆవాలు వీటన్నింటికి కూడా వేరుశెనగల్లో కూడా ఎరువుల యాజమాన్యం పాటిస్తే తగిన పోషకాలు ఉంది, మొక్కలు బాగా ఏపుగా పెరిగి ఒక వేరుశెనగ తప్ప మిగతా అన్ని కూడా ఏపుగా పెరిగినప్పుడే మనకు దిగుబడులు వస్తాయి. వేరుశెనగలో మనకి నీటి తడులను కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. అంటే విత్తినప్పుడు ఇచ్చి తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి 20 రోజుల తర్వాత మనకి నీటి తడి గనక ఇస్తే మనకేమైతుందంటే మొక్క ఏపుగా పెరగకుండా కురుసగా ఉండి మనకి ఊడలు అనేది డైరెక్ట్ భూమిలోకి దిగుతున్నాయి. కాబట్టి మనం నీటి తడులు, వేరుశెనగలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ విధంగా మనం సూచించిన ఎరువుల్ని గనక వేసుకుంటే మనకి యాసంగిలో రబీలో వేసుకునే పంటలకి పోషకాలు సరైన మోతాదులో అంది సరైన సమయంలో వాటి తీసుకుని మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆహార ధాన్య పంటలైన జొన్నలో వచ్చేస్తే మనం ఎక్కువగా ఇది ఆరుతడి పంటగానే వేస్తున్నాము. కాబట్టి దీనికి కూడా మామూలుగా తండాలలో ఎరువులు లేకుండా సాగు చేస్తున్నారు. ఒకవేళ గనక దానికి మనము ఎరువులు ఇస్తే మంచి దిగుబడులు వస్తాయి. జొన్నలో గనక ఎరువుల యాజమాన్యం చూస్తే ఎకరాకు 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం విత్తేటప్పుడు వేసుకోవాలి. పంట 30 రోజుల తర్వాత ఒక దశలో 30 కిలోల యూరియాను వేసుకుంటే మనకి ఈ జొన్నలో మంచి దిగుబడులు వచ్చి మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంట కాబట్టి ఆదాయం కూడా సమకూరుతుంది. తర్వాత రాగిని కూడా వేసుకుంటున్నారు. రాగులు వానాకాలం కంటే కూడా ఈ చిరుధాన్యాలు, ఆ పప్పు ధాన్యాలు అన్ని కూడా రబీకే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. రాగులు కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన పంట కాబట్టి దీనికి కూడా సరైన మోతాదులో ఎరువులు వేస్తే, అంటే ప్రతి పంటకి కూడా పశువుల ఎరువు తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాగి పంటలో ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి 25-30 కిలోల డిఏపి, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను నాటేటప్పుడు వేసుకోవాలి. నాటిన 30 రోజుల తర్వాత మళ్ళొక 25 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఈ విధంగా ఎరువుల యాజమాన్యం సరిగ్గా పాటిస్తే తప్పకుండా మనకు అనుగుణమైన దిగుబడులు ఆశించే అవకాశం ఉంది. చివరిగా రబీ రైతులకు సందేశం ఏమిటి అంటే, రైతులు ఈ రబీ సీజన్ లో సరైన పంట, సరైన సమయం, నాణ్యమైన విత్తనం, నేల పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం, పొదుపు పైన నీటి

0: యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ అనే ఆరు అంశాలను గుర్తించుకుని వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు గాని వ్యవసాయ శాఖ గాని ఇచ్చే సూచనలను పాటిస్తే పెట్టుబడి ఖర్చులను తగ్గించి మంచి దిగుబడితో పాటు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క రైతు కూడా ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను.
1: రబీ పంటల సాగు యాజమాన్య పద్ధతుల గురించి చాలా బాగా వివరంగా తెలియజేశారు. మీరు తెలియజేసిన సూచనలు సలహాలు మా రైతు సోదరులు పాటించి మంచి దిగుబడిని పొందుతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలండి. డాక్టర్ డి విజయలక్ష్మి గారు నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: उतला बोल रहा है पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: पर हम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా ఇంత తెలియదా
6: చిక్కుకున్నాడు
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది
8: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
9: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో రబీ పంటలో అనగా ఆరుతడి పంటల్లో సాగు వాటి యాజమాన్య పద్ధతుల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నేలల విభాగంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీమతి శారద. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లెజెండ్ చిత్రం నుంచి ఎంఎం మానసి పాడిన పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం పోకలగూడెం గ్రామం నుంచి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ ఇల్లందు బాటంపూడి బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజ్విక, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాజా, రాధాపాసి, బాబాపాసి, రోహిత్, రోష్ని, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయి, చోటపూరం పాసి, ఉమాశంకర్, షాకిర్, సహజాది, ప్రవీణ్, వెంకటేశ్వరరావు, రాంపల్ పాసి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై లెజెండ్ చిత్రంలోని పాట

కార్యక్రమంలో తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి చిత్రం నుంచి సుజాత పాడిన పాటను వినిపించమంటూ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుంచి శ్రీరామ వసంత భారతి లాస్య శాస్విక శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్ చారి శ్రీశాంత్ చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కట్ల రాజేశం సరోజిని మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ పాటకు గీత రచన సుద్దాల అశోక్ తేజ స్వరకల్పన రోహిత్ రాజ్.

మిక్కీజే మేయర్ సంగీత సారథ్యంలో చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద 14 నెంబర్ బస్తీ నుంచి భారతిలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజ్నందిని, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్వత్ లోద్, లక్ష్మి ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ముకుంద చిత్రంలోనిది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.
3: నూరు పాయింట్ 1 MHz పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పార్క్ చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన గోపరాజు రాధాకృష్ణ సంగీతం ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కుర్సరేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మారవీణ శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, నరేష్, జోషిక, అకుల అర్జున్, పయ్యావుల రామ్మూర్తి, స్వరూప, రోషిణి, రాధాపాసి, బదావతి లింగయ్య, సావిత్రి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ఆక్సిజన్ చిత్రంలోనిది.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్, రహీం పాషా రుబీనా, రహీం మునీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ఖుషి చిత్రం నుంచి హేషిమ్ అబ్దుల్ వాహబ్ స్వీయ సంగీతంలో పాడిన పాట, గీత రచన శివ నిర్వాణ.

కెవ్వు కేక చిత్రం నుంచి చిన్ని చరణ్ రమ్య బెహర పాడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం నరేంద్రం శరణ్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం నుంచి అనన్య భట్ ఆలపించిన ఈ పాటకు గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం రవి బస్రర్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు కొలరీస్ కలసిబస్తి నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనుష

ఆరపల్లి కుమారస్వామి, సరోజ, దొడుమమాశంకర్, రజిత, జాడిపెంటయ్య, సూరజ్ బల్లి, జుగల్ కిషోర్ కండేల్వాల్, గట్టుకల్లు శ్రీనివాస్, మురళీధర్ బోతాడ, కవిత, నూకల మురళీకృష్ణ, రామకృష్ణ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాఠం వినిపించమంటూ రఘునాథపల్లె మండలం ఏర్లపొడి గ్రామం నుంచి కాపతి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవేణ శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మిరుపుడు స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు

0: కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: మాట చెప్పాలి చెప్పాక ఫీల్ కాక.
0: వాట్సాప్ నెంబర్ 8367576757.
1: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

100.1 మెగాహెర్ట్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కేరింత చిత్రం నుంచి కార్తీక ఆలపించిన రామజుగయ శాస్త్రి సాహిత్యాన్ని వినిపించమంటూ సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం గ్రామం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య లక్ష్మణ్ మీనా, లోకేశ్వర్ విక్రాంత్, రాజేశ్వర్ లక్ష్మీ లావణ్య, లక్ష్మీ దుర్గయ్య, జగన్, దుర్గారెడ్డి ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత దివ్యాసాగర్ల యుగల గీతానికి గీత రచన రామజగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, చిత్రం కింగ్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సంజయనగర్ నుంచి దేవరగట్ల నరసింహారావు, ధనలక్ష్మి ప్రసాద్, స్వప్న, అవినాష్ వర్మ, కిషోర్బాబు, లావణ్య, చాతుర్య, ప్రవస్తి, కోటమ్మ ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై కింగ్ చిత్రంలోని ఈ పాట

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామం నుంచి గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మాచారి బాబు, ప్రభుదేవ్, భద్రమ్మాదేవి, మామిడల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండెటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, వర్ణిక, బాలకృష్ణ, లక్ష్మి, బీనశ్రీ, మురిపిటి స్వరూప, నాగయ్య, పుల్లారావు, నాగమణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట శ్రీలేఖ పార్థసారథి పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మను రమేశన్, చిత్రం కావ్యాస్ డైరీ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నెలరమల సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

జ్యోతి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి దేవత చిత్రం నుంచి ఘంటసాల పిసిసిల పాడిన పాట.

0: జీవిత నౌక చిత్రం నుంచి ఘంటసాల పిసుసిల పడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి దసరా బుల్లోడు చిత్రం నుంచి ఘంటసాల పిసుసిల పడిన పాట.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోందే గడుసు పిల్ల, పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో నీ పైట కొంగు జారి.

మధురిమ ఆపద మధురమైన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలుగా వస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ యాదల చంద్రశేఖర్ బాబు. 6:35 రైతు సమాచారంలో సోయా చిక్కుడులో చీడపీడలు వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయీ సాహితీ కార్యక్రమం. తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 59వ భాగంలో శ్రీ తోకల సాంబశివరావు గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 లలిత సంగీత కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 10:00 ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా జంతు సంరక్షణ చేద్దాం, వన్యజీవులను కాపాడదాం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. మధ్యాహ్నం 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో పిఎస్ అంబేద్కర్ కాలనీ చండుకొండ విద్యార్థులు సమర్పించు కథంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. 5:45 జానపద సంగీత కార్యక్రమం. రేపు 2వ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. రేపు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:02. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.